0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinama vayanam, puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, start.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: పంపించే చోటు కాదు, తెలుగు నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.siliconandhra.org. వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: Hello, dinner plans, Andy. Group Lorem, Sapade Salar.
3: What a day! Completely exhausted. Dinner plans, Andy?
4: Name on the lady rose dinner ki. Dinner plans, Andy?
1: Every time, okay question. Dinner plans, ain't it? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: in breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువ అవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: Up deadlines chasing you, then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggara nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Konni conversations manalni navvistayi. Inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే రెడ్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: stay connected because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాల మన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 at 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస్
3: హరిశంకర్.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

భాయ్యో బహనో, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిత్త.

0: నా పేరు
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సచ్చా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: nandajitri.com or call nandajitri at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు

0: clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్ మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూ సెంటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening to me next on Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, undiga thoduga Radio Surabhi, America lo telugulustam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారెంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: చూసి కృష్ణ ఫలిదర్ కనబెట్టే పడేవాడు
1: యశోదాలో వాడు డాక్టర్ లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్ email address cell number landline voter card license passport ration card pan card hall ticket
0: edaina tanadukutunda
2: no way kandan delhi lo untundani vina
0: hey adu already ma telusira

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: విత్తనాన్ని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెస్ to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.

0: శ్రీ శ్రీ శ్రీ రంగరంగ రంగాచార్యులవారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
1: సెవెన్

0: And Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రోటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్.
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్సే పూరాయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కౌంబా,

పైన ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామో పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: Dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig, dig

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.
13: హలో జాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
17: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
16: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
18: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
19: Sure.
18: How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
19: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
18: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
20: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
21: Yes sir.
20: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
21: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
20: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
22: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
23: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani oka kotta frequency dostunnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio vinochu. Good luck, Radio Surabhi.
16: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
24: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
25: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
24: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
26: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
27: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
28: ఇప్పుడు అవుతుంది
27: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
29: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

0: సాస్ టేస్ట్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు India Today లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా pan to plate is our concept. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Hello, Dallas. Good morning. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. ఎవరో తెలుసు కదా, నేనండి మీ ఆర్జే శృతి వెంకట్. అండ్ వెల్కమ్ టు మార్నింగ్ మంత్రా

where memories become conversations only on Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. First of all, andariki happy 80th Independence Day. నిన్న జరిగిపోయింది కానీ నిన్న నేను రాలేదు కాబట్టి ఈ రోజు చెప్తున్నాను అనమాట. అసలు నిన్న ఇండియాలో సెలబ్రేషన్స్ కానీ బీట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ ఆ పేట్రియాటిక్ సాంగ్స్ అన్ని చూస్తుంటే మనకి మన స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి కదా. అసలు నాకైతే అలానే అనిపించిందండి. కానీ ఎంత దూరంలో ఉన్నా సరే ఆ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం వేరే ఉంటుంది కదా. సో ఈ రోజు మార్నింగ్ మంత్రాన్ని కూడా మన ఇండియాని సెలబ్రేట్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ వన్. అండ్ ముందుగా ఒక మంచి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ లైన్అప్ చేశాను, అది విందాం. అండ్ దెన్ వీ విల్ టాక్ మోర్. హియర్ యు గో.

స్టార్ట్ ఆ షో విత్. సో ఏం చెప్దాం అనుకున్నాను, ఎస్ మర్చిపోయానండి, శ్రావణ మాసం వచ్చేసింది. సో ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈ నెల మీ ఇంట్లో హ్యాపీనెస్ పాజిటివిటీ తోటి నిండిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అమ్మా చెప్పాలనుకుంటే చెప్పేశాను, లేకపోతే మళ్ళీ మర్చిపోతానండి. సో కిడ్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ స్కూల్ బ్యాక్ టు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఎలా గడిచింది మీ అందరికి? ఎంత మంది పేరెంట్స్ అమ్మా స్కూల్ స్టార్ట్ అయింది అని రిలీఫ్ ఫీల్ అయ్యారు? అండ్ ఎంతమంది నాలాగా పిల్లల్ని స్కూల్ పంపించేసి డ్రాప్ చేసి ఇంటికి వచ్చాక ఇల్లు సైలెంట్ గా అయిపోయిందని చెప్పి కొంచెం ఎమోషనల్ అయిపోయారు? నేనైతే అసలు విహానాన్ని ఫస్ట్ డే స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చాక అసలు ఇల్లంతా ఇట్లా కామ్ గుండింది. అసలు ఐ వాజ్ సో మిస్సింగ్ హర్. అండ్ మా చెల్లికి కాల్ చేసి విహానా స్కూల్కి వెళ్ళిపోయింది అని అడగడం మొదలు పెట్టాను. తనకు అసలు అర్థమే కాలేదు, విహానా లాస్ట్ ఇయర్ కూడా స్కూల్కి వెళ్ళింది కదా అని. వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు అబ్బా వస్తు తుస్సు అనుకుంటాం, కానీ వాళ్ళు అట్లా లేదు. లేకపోతే మటుకు చాలా వెల్తీగా ఉంటుంది కదండి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎంత ఫాస్ట్ గా అసలు వాళ్ళు గ్రో అప్ అయిపోతున్నారు అసలు అని చెప్పి అది కూడా అనిపిస్తుంది కదా, ఎంతమంది నాతో రిలేట్ అవుతారు. సో అలా అలా అక్కడ నుంచి ఆలోచనలన్నీ మళ్ళీ మన మన టైం మన డేస్ కి మన గ్రోయింగ్ అప్ డేస్ లోకి వెళ్ళిపోయామన్నమాట నేనైతే అసలు. సో దెన్ ఐ థాట్ మళ్ళీ మనం టైం మిషన్ ఎక్కేసే టైం అయితే వచ్చేసింది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఈ సండే అంటే ఈ రోజు మన షోలో ఏ ఇయర్ లోకి వెళ్తున్నామో తెలుసా? గెస్ చేయండి. ఈ సండే ఇయర్ లోకి వెళ్తున్నాం కాదు, ఐ విల్ సే ఒక ఎంటైర్ డెకేడ్ లోకి వెళ్ళిపోదాం. Yes, you heard me right. We are going back to the 2000s anmata. So nenu mi RJ Shruti Venkat and this is Morning Mantra, where memories become conversations, only on Radio Sirapi 107.9 FM HT3. Sounds like home. So time machine ready aipoyindi. So velli podam 2000s anante naaku ee paata lekunda asalu naaku 2000 ane year ఉంటుంది అని కూడా నేను అనుకోలేను. ఈ పాట అంత ఊపింది అండ్ దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. నేను ఇంతకుముందు కూడా ప్లే చేశాను, బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ ఆర్ టైమ్ మెషిన్, ఆర్ మార్నింగ్ మంత్ర టైమ్ మెషిన్ షో విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. సో అందరూ వినండి, వచ్చేయండి. వీ విల్ టాక్ మోర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ లవ్లీ సాంగ్ కదా. ఎంతమంది పాట వినగానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయారు. నేనైతే అసలు తెగ వినేదానండి అప్పట్లో. సో ఎనీవేస్, మనము టైం ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ రోజు టైం ట్రావెలింగ్ లో 2000s లోకి వెళ్ళిపోయాం అనమాట. సో అసలు ఫస్ట్ స్టాప్ ఏంటి అని అంటే మన టైం ట్రావెలింగ్ లో December 31st, 1999. అసలు అప్పుడు 2000 వస్తుంది అని అంటే అసలు కొత్త ఇయర్ కాదు కానీ ఒక కొత్త మిలీనియం కదా. అసలు ఒక పక్క ఫుల్ ఎక్సైట్మెంట్, ఇంకో పక్క Y2K టెన్షన్స్ అని చెప్పి January 1st, 2000 రాగానే కంప్యూటర్ డేట్స్ రికగ్నైజ్ చేయవేమో, ఆర్ బ్యాంక్ సిస్టమ్స్ ప్రాబ్లం అవుతాయేమో, ఆర్ ఫ్లైట్స్ కి ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి చాలా డిస్కషన్స్ జరిగాయి కదా. ఇక నా అలాంటి వాళ్ళకైతే Y2K అంటే ఏంటో ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా 2000 వస్తే ఏదో జరగబోతుందంట అని మాత్రం తెలుసు అనమాట. 2000 వచ్చేసింది, కంప్యూటర్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, మనం కూడా చాలా సేఫ్ గా ఉన్నాం. కానీ మనకు అప్పట్లో తెలియదు కదండి ఆ డెకేడ్ లో మన లైఫ్ నిజంగానే చాలా మారబోతోంది అని. ల్యాండ్ లైన్స్ నుంచి మొబైల్స్కి వెళ్ళిపోయాం, లెటర్స్ నుంచి ఈమెయిల్స్, క్యాసెట్స్ నుంచి సిడీస్, సిడీస్ నుంచి స్టోరేజ్ డివైజ్లు, స్టోరేజ్ నుంచి క్లౌడ్, అండ్ ఇప్పుడు AI కదా. అసలు వావ్, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం కదా. బట్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఇయర్ 2000. సో వెల్కమ్ టు యూ ఆల్. సో అఫీషియల్లీ ల్యాండ్ అయిపోయాం కాబట్టి మన టైం మెషిన్ లో. సో ఆ ఇయర్ వచ్చాక ఆ ఇయర్ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినకుండా ఎలా అండి చెప్పండి. సో ఐ లైన్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆనందం, అండ్ వస్తుంది ఇది కూడా ఇప్పుడు. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ ఆల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా రేడియో సురభి మనకి కార్లలోనే కాదు, మనకి రేడియో సురభి యాప్ కూడా ఉంటుంది. ఎస్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ ఆర్ ఎవ్రీ మెమొరీ, యునో దట్ ఈస్ అవర్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. సో యూ కెన్ డౌన్లోడ్ దిస్ యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్, అండ్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3, అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. సో నౌ లెట్స్ లిసన్ టు అవర్ బ్యూటిఫుల్ సాంగ్. ఎక్కడికి వెళ్ళిపోకండి, స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ back after this song.

0: బాగుంది కదా పాట, నా ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్ అండి ఇది కూడా. ఇందులో లిరిక్స్ ఉంటాయి తెలుసా మూవీలో, చిక్కి చిక్కి చమ్ చిక్కి చమ్ చమ్ చమ్ కిరణ్ గారు చేస్తే ఆనందం అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు. అసలు వాళ్ళ తిట్లు అయితే అమేజింగ్ ఉంటాయి కదా, కొత్త రకం తిట్లన్నీ ఇందులో ప్రయోగిస్తూ ఉంటారు. సో ఎనీవేస్ మనము, నేను ఇందాకే అండి ఏదో ఫ్రెండ్ ఏదో మేము పంపిస్తే చదువుతున్నాను, స్కూల్లో చదివిన 6 సబ్జెక్ట్స్ అండ్ దేర్ యూజెస్ అంట. సో తెలుగు అయితే ఇంట్లో వాళ్ళ కోసం నేర్చుకున్నామంట, హిందీ అయితే పానీపూరి బండర్ దగ్గర తోడ ప్యాస్ డాలో భయ్యా అనడానికి నేర్చుకుంటామంట, ఇంగ్లీష్ ఏమో పిల్లలకి ABCD ఈ 4 నేర్పించుకోవడానికే ఉంటదంట, మ్యాథ్ ఏమో ఇంట్లో సరుకులు లెక్క వేయడానికి, సైన్స్ ఏమో ఇంటిని నీట్ గా ఉంచడానికి, అసలు సోషల్ స్టడీస్ అయితే ఎప్పికండి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మొత్తానికి ఈ 6 సబ్జెక్టులు ఇందుకు నేర్చుకున్నామంట. అసలు ఎలా వస్తాయో అండి జనాలకు ఆలోచనలు కదా, బట్ దట్ వాజ్ ఎ గుడ్ వన్. ఎనీవేస్ సో మనము టైమ్ మెషిన్ లో 2000 మెమరీస్ ని మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాం కదా. సో అందులో నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి తెలుసా అండి, ల్యాండ్ లైన్ ఉండేవి మనకి రైట్. సో మెల్లిగా ల్యాండ్ లైన్ నుంచి మనము మొబైల్ ఫోన్స్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మన లైఫ్ లోకి మొబైల్ ఫోన్ అనే ఒక యంత్రం మన చేతికి మన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్లీ చేతికి అది లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలు అప్పట్లో ఎవరికైనా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అని అంటే అబ్బా అసలు అదొక ప్రెస్టీజియస్ ఫీలింగ్ అండి. ఎవరి చేతిలో ఫోన్ కనిపించినా ఓ వీళ్ళ దగ్గర మొబైల్ ఉంది అన్నట్టు అది అసలు ఒక ప్రైడ్ తో ఉండేవాళ్ళు వాళ్ళు. మనం కూడా అసలు వావ్ అన్నట్టు చూసేవాళ్ళం కదా. అండ్ మీలో ఎంతమందికి మీ ఫస్ట్ ఫోన్స్ గుర్తున్నాయి, నోకియా మోటోరోలా రిలయన్స్, సామ్సంగ్ వచ్చిందో లేదో గుర్తులేదు నాకు. బట్ అసలు ఫోన్ అంటే ఇప్పుడు పెద్ద స్క్రీన్ లాగా కాదు, చిన్న స్క్రీన్, బటన్స్ కి కొన్నిటికి కూడా బటన్స్ కూడా బుజ్జిబుజ్జివి అండ్ కొన్నిటికి అయితే యాంటీనాలు కూడా ఉండేవి కదా. నాకు ఇప్పటికీ గుర్తండి అసలు నా ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ మాత్రం మామూలుగా ఉండేది కాదండి. అసలు అది ఫోన్ చేతిలో పెట్టుకుంటే అదేదో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించేది అనమాట. అండ్ హడావిడ ఏమన్నా మామూలుగా ఉండేదా మనది, అసలు రింగ్ టోన్స్, కాల్ ట్యూన్స్, మళ్ళీ వాల్ పేపర్లు, అండ్ ఒక పర్టికులర్ ఫోన్ లో ఒక స్నేక్ గేమ్ ఉండేదండి. అసలు అదైతే ఎంత అడిక్టివో అప్పట్లో. ఎవరికైనా గుర్తుందా అదేం ఫోనో? గుర్తుంటే నాకు కాల్ చేసి చెప్పండి, నేను పాట అయిన తర్వాత రివీల్ చేస్తా రైట్. ఇప్పుడు మనం ఫోన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ అట్లా మార్చేస్తాం గానీ అసలు అప్పట్లో అలా మార్చేవాళ్ళం కూడా కాదు. అండ్ అప్పట్లో ఆ ఫోన్ కింద పడితే ఆ ఫోన్ కి ఏమైందో అని చెప్పి చూసుకునేవాళ్ళం కాదు, ఆ ఫ్లోర్ కి ఏమైందా అని చెక్ చేసేవాళ్ళం అనమాట, అంత గట్టిగా ఉండేది. సో మరి మీ ఫస్ట్ మొబైల్ ఫోన్ ఏంటి, గుర్తుందా? గుర్తుంటే కాల్ చేయాలి అనుకుంటే 9726361966. సో ఇప్పుడు ఇంకొక సాంగ్ విందాం, ఆ తర్వాత మళ్ళీ మన 2000 జర్నీస్ ని కంటిన్యూ చేద్దాం. ఇది కూడా చాలా ఊపిన పాట.
1: ఒరే వెంకటేష్ ఇలా ఏ రద్దరు, అదే అలా కదా

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
0: Mee naluguru eppudu restaurant kellalanukunna pedda challenge endukante ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్నో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
5: Welcome back. You are listening to Morning Mantra on Radio Surabhi 107.9 FM HD3 and nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion. Ee roju manam time machine lo 2000 memories ni malli revisit chestunnamu. So we commercial ki mundu manam mana life lo ki mobile phones entry gurinchi maatladukunnamu. So kani mobile phone vachindi ante vachindi gaani ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టయితే కాల్స్ చేసేవాళ్ళమా? నేనైతే అసలు చేసేదాన్ని కాదు. ఎప్పుడు ఒక పదం మనని బాగా కంట్రోల్ చేసేది, అదేంటో తెలుసా? బ్యాలెన్స్. ఫోన్ లో బ్యాలెన్స్. అప్పట్లో అసలు ఫోన్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అనే క్యాలిక్యులేషన్ మనకి చాలా బాగా తెలిసేది. సో అందుకనే మనం ఒక బ్రిలియంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని ఇన్వెంట్ చేశామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మిస్డ్ కాల్. ఇంటికి రీచ్ అయ్యాక ఓ మిస్డ్ కాల్ ఇవ్వడం, బయటికి వచ్చాక ఓ మిస్డ్ కాల్ ఇవ్వడం. నేను రెడీ అయ్యాక ఓ మిస్డ్ కాల్ ఇస్తాను, నువ్వు అప్పుడు బయలుదేరు అని చెప్పనేదాన్ని నేనైతే మా ఫ్రెండ్స్ తోటి. అసలు మాట్లాడుకోకుండానే కాన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయేదన్నమాట. ఇంకా అసలు ఎస్ఎంఎస్ అయితే ఓ మై గాడ్, ఎవరన్నా అసలు ఫుల్ సెంటెన్సెస్ టైప్ చేశామా అండి? ఐ థింక్ నో వే. ఐ థింక్ యూనో ఆ షార్ట్ కట్స్ అప్పుడే ఐ థింక్ ఇన్వెన్షన్ స్టార్ట్ అయినట్టుంది కదా. వైఓయూ అంటే జస్ట్ సింగిల్ ఆల్ఫాబెట్ యూ వేసేవాళ్ళం. ఏఆర్ఈ అంటే ఆర్ అంటే ఆరు, లెస్ట్ లెటర్ ఆరు. సియూ అని అంటే సి అండ్ యూ. ఇలానే టైప్ చేసేదాన్ని నేనైతే. అసలు క్యారెక్టర్ సేవ్ చేయాలి, ఎస్ఎంఎస్ సేవ్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ కూడా సేవ్ చేసుకోవాలి. అసలు ఇంకా ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా అసలు రిప్లై కాదు, ముందు బ్యాలెన్స్ ఎంత ఉందో అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ టెక్స్ట్ అన్ని ఉన్నాయి, కానీ కొన్నిసార్లు మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేం కదా. అసలు ఇవ్వం కూడా, నేనైతే మర్చిపోతూ ఉంటానండి. కానీ అప్పట్లో అయితే మటుకు ఎందుకులే ఇప్పుడు రిప్లై ఇస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పి అనుకునేవాళ్ళం అనమాట. అవుట్ గోయింగ్ కాల్ కి బిల్లు త్రిల్లు మనకైతే, ఇన్కమింగ్ కాల్ వచ్చిన వాళ్ళు మాత్రం చక్కగా పెట్టకుండా మా చక్కగా హోల్ హార్టెడ్ గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. లిమిటెడ్ ఎస్ఎంఎస్ ఉన్న అప్పట్లో కాన్వర్సేషన్స్ మాత్రం బానే అన్లిమిటెడ్ గానే ఉండేదండి. మీకు గుర్తుందా మీ ఫ్రెండ్స్ తో ఏమైనా ఇట్లా స్పెషల్ మిస్డ్ కాల్ కోడ్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకునేవారా? ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే నాకు కాల్ చేయండి, గుర్తు తెచ్చుకోండి. అండ్ దెన్ ఈ లోపు ఇంకొక మంచి మంచి సాంగ్ ఫ్రమ్ 2000s ప్లేలిస్ట్ నుంచి లైన్అప్ చేశాను. And we will listen to that and we will talk more.

అదన్నమాట. ఎలా ఉంది పాట? ఏం గుర్తొచ్చాయి మీ అందరికి ఈ పాట వింటే? నాకేం గుర్తొచ్చింది తెలుసా అండి, ఈ మూవీ 2 times రిలీజ్ అయింది, రైట్? ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూడలేదు నేను, సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు చూసా. సో ఎవ్రీ టైమ్ దట్ ఐ లిసన్ టు దిస్ సాంగ్ ఆర్ ఎనీ ఆఫ్ దిస్ సాంగ్స్ నాకు అదే గుర్తొస్తుంది. బంక్ కొట్టి ఇంటర్ లో అందరం వెళ్ళామన్నమాట మూవీకి. నేను తిరుచునగర్లో చదువుకున్నాను హైదరాబాద్ లో. సో అక్కడ మాకు పక్కనే కొంచెం ముందుకెళ్తే కోనార్క్ థియేటర్, ఆ థియేటర్లు ఈ థియేటర్లు శివగంగ అన్ని ఉండేవి. ఐ థింక్ కోనార్క్ లో వచ్చినట్టుంది అప్పుడు ఇది. సో అప్పుడు వెళ్ళి సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూసి వచ్చానమాట. చూసి వచ్చి కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ అంటే ఫిదా అయిపోయాను అనమాట. హీ లుక్ సో క్యూట్ ఇన్ దిస్ మూవీ కదా. అసలు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో అదనమాట మనం మాట్లాడుకుంటున్నాము మన 2000 days గురించి, ఇయర్ 2000 లో డేస్ గురించి. సో మొబైల్ ఫోన్ వచ్చింది, ఎస్ఎంఎస్లు వచ్చాయి, మెల్లగా ఇంకో కొత్త వరల్డ్ నా లైఫ్ లోకి ఎంటర్ అయింది అప్పుడు. ఓకే, చాలా మందికి ఇది ముందే అయిపోయి ఉంటుంది, ఇదేంటిది ఇప్పుడు అంటున్నావు అని కాదు, నేను ఎప్పుడు నేను ఇంట్రడ్యూస్ అయ్యానో ఆ టైం నుంచే తీసుకుంటున్నానండి. సో దట్ ఈస్ ఇంటర్నెట్. సో ఇప్పుడు మొన్న మా ఇంట్లో వైఫై పనిచేయలేదన్నమాట కొంతసేపు, ఇట్ వాజ్ డౌన్, AT&T వాజ్ డౌన్. సో ఇంకా అసలు ఆ 5 నిమిషాలు ఎంత రెస్ట్లెస్ అయిపోయామంటే, మా అమ్మాయి ఏదో చేసుకుంటుంది పాపం, అమ్మా నెట్ లేదు నెట్ లేదు అని చెప్పి. దెన్ అసలు నేను అన్నాను, నువ్వు ఇప్పుడు వైఫై ఒక 5 నిమిషాలు లేదని చెప్పి రెస్ట్లెస్ అయిపోతున్నావు, కానీ అప్పట్లో అసలు ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే ముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇంటర్నెట్ క్యాఫే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట కదా. అసలు ఒక 1 hour సిస్టమ్ కావాలని చెప్పి కూర్చుని ఆ 1 hour లో ఈమెయిల్ చెక్ చేసేసుకోవాలి, పెద్దదో మనకి ఏదో పెద్ద ఈమెయిల్స్ వచ్చినట్టు ఏమీ లేదు, బ్రౌజింగ్ చేయాలి లేకపోతే అదొక తృప్తి అనమాట, చాటింగ్లు చేయాలి, అన్ని కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ మీలో ఎంతమందికి మీ ఫస్ట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న ఎక్సైట్మెంట్ ఇప్పటికీ గుర్తుంది? అండ్ అప్పట్లో అయితే అమ్మాయిలు ఎస్పెషల్లీ మా రియల్ నేమ్స్ తోటి యూజర్ నేమ్స్ క్రియేట్ చేసేవాళ్ళం కాదు. సో ఏవో ఏదో సింపుల్ ఏదో దానికి ముందు క్యూటో స్వీటో లేకపోతే ఏంజిలో లేకపోతే లక్కీయో లేకపోతే ఆ బర్త్ ఇయర్ ఏదోటి యాడ్ చేసి ఒక క్రియేటివ్ ఈమెయిల్ ఐడి చేసేవాళ్ళం అనమాట. అండ్ కొంతమందికి ఇంట్లో డైలప్ కనెక్షన్ కూడా ఉండేవి, గుర్తుందో లేదో, ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే ఒక సౌండ్ వచ్చేది ట్రర్ అని చెప్పి, అది కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి, ఫైనలీ కనెక్ట్ అయ్యాక ఓకే ఇంటర్నెట్ వచ్చేసింది అని చెప్పి అదొక ఆనందం. ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంది, కానీ అప్పట్లో మాత్రం ఇంటర్నెట్ కోసం మనమే వెళ్లేవాళ్ళం. ఎంతమందికి గుర్తున్నాయి ఇంటర్నెట్ క్యాఫే డేస్? అండ్ మీ ఫస్ట్ ఈమెయిల్ ఐడీస్ ఎవరికైనా గుర్తున్నాయా? అసలు చెప్పగలిగే ఐడీలు అయితే మాత్రం కాల్ చేసి షేర్ చేయండి. ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, తర్వాత మన ఆన్లైన్ లైఫ్ లోకి నెక్స్ట్ బిగ్ చాప్టర్స్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. బట్ బిఫోర్ ఐ ప్లే దిస్ సాంగ్, సో ఐ హావ్ ఎ క్విక్ అనౌన్స్మెంట్. మీరు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇమ్మీడియట్ గా డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళని కలవండి. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఇస్ జస్ట్

ఫర్ $29 అండ్ మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. యూజువల్లీ మనకి డెంటల్ ప్రాసెస్ ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని లిటిల్ ఎక్స్పెన్సివ్, యూ హ్యావ్ టు పే అవుట్ ఆఫ్ యర్ పాకెట్, రైట్? సో డోంట్ ఫర్గెట్ టు కాల్ దెమ్ టుడే ఆర్ యు నో విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, Dallas, Texas, and the number to call is 972-484-5400. So here we go, and another beautiful song, one of my favorites from the movie Manmadudu.

All right. That was a beautiful song from the movie Manmadudu. నేను ఇప్పటికీ బోర్ కొట్టినప్పుడల్లా ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి. సో బట్ మీరు వింటున్నారు మార్నింగ్ మంత్రా 107.9 FM HD3 అండ్ మనం ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ జస్ట్ ట్యూన్డ్ ఇన్ మనం ఈరోజు టైమ్ మెషిన్ లో 2000 ఐ షుడ్ స్టార్ట్ సేయింగ్ దిస్ అండి ఇయర్ 2000 మెమరీస్ ని మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాం అనమాట. సో సాంగ్ కి ముందు ఇంటర్నెట్ అనే ఒక పదం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంటర్నెట్ కెఫేకి వెళ్లే వాళ్ళం అండ్ ఇంటర్నెట్ కెఫేలకు వెళ్లిన తర్వాత ఒక బిగ్ సెన్సేషనల్ థింగ్ ఒకటి ఉండేది అక్కడ అప్పట్లో. ఏంటది? యాహూ మెసెంజర్స్. ఎంతమందికి గుర్తున్నాయి యాహూ మెసెంజర్స్? అసలు అది ఓపెన్ చేసేవాళ్ళం అండ్ అప్పట్లో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక లెజెండరీ క్వశ్చన్ ఉండేది అనమాట. పేరు ఇవన్నీ తర్వాత ముందు ఆ క్వశ్చన్ ఒకటి ఉండేది. గుర్తుందో లేదో మీలో ఎంతమందికైనా, ఎవరికైనా గుర్తుండే నాకు చెప్పండి. లేదంటే మన నెక్స్ట్ సాంగ్ తర్వాత నేనే రివీల్ చేస్తాను. అసలు ఆన్లైన్ లో ఉన్నారా ఆఫ్లైన్ లో ఉన్నారా స్టేటస్ చూడడం, మనం వెయిట్ చేస్తున్న పర్సన్ ఆన్లైన్ లోకి వస్తే అబ్బాబా వెంటనే అసలు చాట్ విండో ఓపెన్, ఇంకా అసలు మళ్ళీ ఎవరి మీద కోపం ఉంటే స్టేటస్ మెసేజ్లు లేకపోతే ఓ ఇండైరెక్ట్ మెసేజ్లు పెట్టుకునే అసలు ఆ డేస్ ఏ వేరు. అండ్ అవుయా మీ అందరికీ ఇది గుర్తుందా అండి, బజ్, ఎవరైనా మనం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తే ఒక్కసారి రిప్లై ఇవ్వలేదని చెప్పి ఆ రిప్లై రాకపోయేసరికి ఆ బజ్ కొట్టేవాళ్ళు. అమ్మో అది కొడితే అసలు స్క్రీన్ మొత్తం ఇట్లా షేక్ అయిపోయేది ఒక్క సెకండ్. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దోస్ డేస్? ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్ టైమ్లు అన్ని ఉన్నాయి, కానీ అసలు ఆ యాహూ మెసెంజర్ లో సమ్ పర్సన్ ఈజ్ ఆన్లైన్ అని కనిపించిన ఎక్సైట్మెంట్ మాత్రం వేరే వేరే లెవెల్ ఉండేది కదా. అసలు మేము అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం అండి. మా ఇంటి పైన ఒక అమ్మాయి ఉండేది, పాపం ఎక్కడుందో ఆ పిల్ల ఇప్పుడు, కానీ అసలు ఆ పిల్ల షీ వాజ్ అడిక్టెడ్ టు యాహూ మెసెంజర్ చాట్స్ అనమాట. సో ఆల్ ఆఫ్ అవర్ పాకెట్ మనీ దానికే వెళ్లేదు అనమాట. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆల్ ది టైమ్ వర్కింగ్, సో అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉండేది. సో కింద ఇంటర్నెట్ క్యాఫే ఉండేది మా అపార్ట్మెంట్ కిందే. వాళ్ళు కూడా సరిగ్గా లొకేషన్ బాగా చూసుకుని పెట్టుకున్నారండి, అందరం కాలేజ్ పిల్లలే ఉండేవాళ్ళం. సో ఆ కిందికి వెళ్లేది, కూర్చునేది, చాట్ చేస్తూనే ఉండేది అనమాట. సో అలా మీలో ఎవరైనా యాహూ మెసెంజర్ బ్యాచ్ ఉన్నారా, మీ ఫస్ట్ ఆన్లైన్ చాట్ మెమరీ ఏమన్నా గుర్తుందా చెప్పగలిగే ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. సో ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను అండ్ దాట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా MBBS. అండ్ మళ్ళీ నా క్వశ్చన్ మర్చిపోకండి, గుర్తుందా యాహూ మెసెంజర్ లో లాగిన్ అవ్వగానే చాట్ రూమ్ లోకి వెళ్ళగానే మనం ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళం, ఒక లెజెండరీ క్వశ్చన్ అనమాట అది. ఈవెన్ బిఫోర్ నోయింగ్ their name, we would ask this question. అది ఎవరికైనా గుర్తుందా, గుర్తుంటే నాకు కాల్ చేసి చెప్పండి. అండ్ హియర్ ఇస్ ద సాంగ్ ఫ్రమ్ శంకర్ దాదా MBBS.

వెల్కమ్ బ్యాక్. ఓకే, సో సాంగ్ కి ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాహూ మెసెంజర్ లో మనము కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక లెజెండరీ క్వశ్చన్ అడిగేవాళ్ళం, అదేంటి అని. నాకు కాల్స్ రాలేదు కానీ నా వాట్సాప్ మటుకు ఒకటే ఫ్లడ్ అయిపోతుంది. మా వాళ్ళందరూ దానికి రెస్పాన్స్ ఇస్తున్నారనమాట. ASL ఇస్ ది ఆన్సర్. ఏ ఫర్ ఏజ్, ఎస్ ఫర్ సెక్స్, ఐ మీన్ జెండర్, అండ్ దెన్ లొకేషన్. ఫస్ట్ ఈ మూడు తెలుసుకున్న తర్వాత అప్పుడు వీ వుడ్ యాక్చువల్లీ యూనో స్టార్ట్ కాన్వర్సేషన్స్ అని చెప్పి చెప్తున్నారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే చెప్తుంది, కొన్ని కొన్నిసార్లు జనాలు అంత ఫేక్ చెప్పి కూడా చేసేవాళ్ళు. తను ఒకసారి ఇట్లానే ఎవరినో చాట్ చేసి దెన్ దే డిసైడెడ్ టు మీట్ ఇన్ పర్సన్ అంట. ఓకే, నేను టెక్స్ట్ చదువుతున్నా. మీట్ ఇన్ పర్సన్ అండ్ దెన్ వెన్ వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ కలిసినప్పుడు అక్కడ చెప్పిన తోటి అక్కడ మనిషి వచ్చిన మనిషి ఇంకొకళ్ళు అంట. అండ్ దూరం నుంచి కాసేపు నోటీస్ చేసి అమ్మో ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి వచ్చేసిందంట. సో అండ్ దెన్ ఓ యా, ఇంకో ఫ్రెండ్ అంటారు ఆ ఇంటర్నెట్ కెఫేకి పక్కనే ఓ బేకరీ కూడా ఉండేది. ఆ బేకరీ వాడు కూడా మంచిగా అక్కడే చూసి ఓపెన్ చేసుకునేవాడు, ఎందుకంటే ఆబ్వియస్లీ క్యాఫేస్ కి వచ్చిన వాళ్ళందరూ అటు పక్కనే బేకరీ కూడా వచ్చి ఫుడ్ తినేసేవారు, లేకపోతే కూర్చుని గప్పాలు కొట్టుకునేవారు అని చెప్పి ఇంకో ఫ్రెండ్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, మన ఫోన్లు మాట్లాడుకుంటున్నప్పుడు, ఫోన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఒక స్పెసిఫిక్ ఫోన్ లో స్నేక్ గేమ్ ఉండేది అని, అది ఎంతమందికి గుర్తుంది అని అంటే నా ఫ్రెండ్స్ అది నోకియా, నన్ అదర్ దాన్ నోకియా ఫోన్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మనము ఇంకా వి విల్ టాక్ మోర్ అబౌట్ దీస్ 2000 రిలేటెడ్ కాన్వర్సేషన్స్. అండ్ బిఫోర్ మన నెక్స్ట్ ఎరా ఏంటి అని వెళ్లేలోపు వి విల్ బి గోయింగ్ ఇన్ టు అ షార్ట్ కమర్షియల్ బ్రేక్ వెరీ సూన్. అండ్ దెన్ ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. ఓకే, అండ్ నేను ఇంకొక మంచి అప్పట్లో హిట్ సాంగ్ లైన్అప్ చేశాను. లెట్స్ లిసన్ టు దాట్ అండ్ స్టే ట్యూన్డ్. వి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ ది commercial break.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Me Arogya nikapadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
4: Amma, Saturday movie?
5: Manapadi class.
4: Amma, old McDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Good morning, Dallas. A very good morning, Andi, again, Andarki. For those of you all who just tuned in, you are listening to RJ Shruti Venkat on Morning Mantra, only on Radio Surabhi, 107.9 FM, HD3, sounds like home. Manam ee roju, mana Morning Mantra show lo maatladukuntunnam year 2000 memories gurinchi. So, dantlo first hour lo, how we transitioned from 1999 to 2000 and maatladukunnam. We spoke about how our first phone memories or, you know, our first email ID and then internet lo mana life ela undedi appatlo internet cafes gurinchi maatladukunnamu and ippudu mana show lo messenger vachindi chatting start ayindi konni years tarvata inkoka mana life lo ki inkoka interesting platform vachindi and appatlo message cheyi ani kaadu scrap cheyi ane vallo బర్త్డే వచ్చిందంటే ఇట్లా మనకి స్క్రాప్ బుక్ మొత్తం విషెస్ తో ఫిల్ అయిపోయేది అండ్ టెస్టిమోనియల్స్ కూడా వచ్చేవన్నమాట అసలు ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కి టెస్టిమోనియల్స్ రాయాలంటే ఈ అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ స్పీచ్ల కంటే తక్కువగా ఏముండేది కాదు షీఈస్ ది స్వీటెస్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్ వెరీ కేరింగ్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ అని ఇట్లా రాసేవాళ్ళం కానీ ఆ ప్రీవియస్ డేనో లేకపోతే ఆ ముందు వారమో కుక్కల్లా కొట్టుకుని ఉండేవాళ్ళం అనమాట అది వేరే మ్యాటర్ ఇంకా మనకి కమ్యూనిటీస్ కూడా ఉండేవి మన స్కూల్లో కమ్యూనిటీ కాలేజ్ కి ఒక కమ్యూనిటీ అండ్ దెన్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ మూవీ దేనికైనా కమ్యూనిటీస్ ఉండేవి అండ్ మన ప్రొఫైల్ మోస్ట్ నాకైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఏంటంటే మన ప్రొఫైల్ ఎవరు చూశారు అనే క్యూరియాసిటీ కూడా వేరే లెవెల్ అసలు ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ ఫాలోవర్స్ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో మాత్రం ఒక మంచి స్క్రాప్ వచ్చినా చాలు అసలు ఇంకా అసలు ఆ డే వాజ్ మేడ్ అనమాట సో ఇంతసేపు దేని గురించి మాట్లాడుతున్నానో గెస్ చేయగలరా మీలో ఎవరైనా నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పను బట్ ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ దోస్ డేస్ అండ్ సాంగ్ వినేసి వద్దాము అండ్ ఈలోపు మీలో ఎవరికైనా నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలిస్తే నాకు చెప్పండి. Here you go.

దాట్ వాజ్ ఫీల్ మై లవ్ ఫ్రమ్ ద మూవీ ఆర్యా. ఇది కూడా ఈ సాంగ్ కూడా అసలు ఇంత ఊపింది కదండి అసలు. సో టైం 9:10 అయిపోయింది, 9 దాటిపోయింది కాబట్టి అందరూ మెల్లిగా లేచి బ్రేక్ఫాస్ట్ లకి రెడీ అవుతూ ఉండుంటారు. ఏంటి స్పెషల్స్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లలో? వీక్ అంతా ఎలాగో మళ్ళీ బ్యాక్ టు స్కూల్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి హడావిడి కూడా మొదలైపోయి ఉంటాయి అందరిలలో. అండ్ యు నో సమ్ టైమ్స్ బోత్ పేరెంట్స్ వర్క్, సో ఇంకా క్రేజీగా ఉంటుంది కదా. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ టు డే దట్ యూ కెన్ రీసెట్ అండ్ స్టార్ట్ యువర్ డే అ లిటిల్ లిటిల్ స్లో, బట్ యా కిడ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇండియా టుడే అండి. దే జస్ట్ గాట్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ దే హ్యావ్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఇన్ ఆన్ మెన్యూ దిస్ వీక్. అండ్ యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఈరోజు 16th కదా, ఎస్ సో there are plenty of reasons for you all to stop by and first of all happy hour anta every day from 4 to 7 p.m. with only $1 bar snacks and $2.99 for draft beers. And Thursday they have chat night from 5 to 9 p.m. for just $6.99 per person. And because it's Independence Day weekend kabatti you can enjoy their special buffet. And the buffet valu chesindi start chesindi August 14th 15th and 16th. 16th, and which is today, 16th is the last day, from 12 noon to 3 p.m. and celebrate with delicious food and great deals at India Today. And they're located on 151 North Nolan Drive, South Lake. And not only buffet lake poina andi, do check out food chala chala baaguntundi. And akkada manandari favorite Kranti garu kuda untaru, avanni kuda kalisechu. So manam maatladukuntunnamu మన ఇయర్ 2000 మిలేనియం ఎరా గురించి, రైట్? అందులో నేను సాంగ్ కి ముందు ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడాను, దాని పేరు రివీల్ చేయలేదు, బట్ హింట్స్ ఇచ్చాను, స్క్రాప్స్ టెస్టిమోనియల్స్ కమ్యూనిటీస్ అని చెప్పి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆర్కుట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఫైనలీ మన స్క్రాప్స్ టెస్టిమోనియల్స్ బ్యాచ్ నుంచి ఒకరు కనెక్ట్ అయ్యారు, ఫర్ దాట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అసలు ఈ ఆర్కుట్ గుర్తు చేసుకుంటే ఎన్నో మెమరీస్ కదా, కానీ అసలు అన్ఫార్చునేట్లీ గూగుల్ వాళ్ళు దీన్ని అసలు ఎందుకు 2014 లో అనవసరంగా కిల్లేసేసారో అని ఫీల్ అవుతూ ఉంటా అప్పటికి. బట్ యునో అది వెళ్ళిపోయింది, బట్ ఇంకా కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి రైట్ మనకి. బట్ యా ఆర్కుట్ అంటే అసలు అదొక స్పెషల్ ప్లేస్ రైట్. సో 2000s లో మనం మాట్లాడుకుంటున్నాం టెక్నాలజీ గురించి రైట్. అలాగే టెక్నాలజీతో పాటు మన మ్యూజిక్ వినే స్టైల్ కూడా కంప్లీట్లీ మారిపోయింది కదా. అసలు ఫస్ట్ మనకి ఆడియో క్యాసెట్స్ ఫేవరెట్ సాంగ్ కోసం రివైండ్ ఫార్వర్డ్ మళ్ళీ ఒకవేళ ఇటువైపు ఒకవైపు క్యాసెట్ అయిపోతే తిప్పి ఇంకోవైపు పెడుకునేవాళ్ళం. కానీ తర్వాత మనకి సిడీస్ ఎలా వచ్చేసింది, ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఒక సిడీలో బర్న్ చేసుకుని మార్కర్ తో పైన మై ఫేవరెట్స్ అని రాసుకునేవాళ్ళం రైట్. అండ్ దెన్ కేమ్ MP3s, కంప్యూటర్ లో సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫోల్డర్స్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకునేవాళ్ళం. నేనైతే మధ్యాహ్నానికి ఒక ఫోల్డర్ పొద్దునే లేచినప్పుడు వినాలంటే కొంచెం దేవుడు పాటలు ఏవో కొంచెం స్లో సాంగ్స్ అలా పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇంకా MP3 అంటే వినాప్ కూడా గుర్తుండే ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని దానిలో మళ్ళీ స్కిన్స్ ఉండేవి అవి చేంజ్ చేసి ఈక్వలైజర్స్ తోటి ఏదో పెద్ద మనం సౌండ్ ఇంజనీర్ లాగా సెట్టింగ్లు కూడా మార్చేసుకునే రోజులు అనమాట అవి. అండ్ ఇంకా ఇంటర్నెట్ నుంచి ఒక సాంగ్ డౌన్లోడ్ పెడితే దట్ యూస్ టు టేక్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అండ్ సమ్ టైమ్స్ 99% దగ్గర ఆగిపోయి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది అనమాట. బట్ ఇప్పుడు మనకి స్పాటిఫై లో మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ మన ఫింగర్ టిప్స్ దగ్గర ఉన్నాయి అండ్ చాలా యాప్స్ వచ్చేసాయి. బట్ అప్పట్లో మాత్రం మన ఫేవరెట్ MP3 కలెక్షన్ అంటే అది ఒక పర్సనల్ ట్రెజర్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. సో మీ ఓల్డ్ కంప్యూటర్ లో మీకు ఏమన్నా MP3 కలెక్షన్స్ మీరు క్రియేట్ చేసినవి ఇంకా ఉన్నాయా, గుర్తుందా అది నాకు చెప్పాలి అనుకుంటే కాల్ చేయండి. అండ్ ఇప్పుడు మన 2000 ప్లేలిస్ట్ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, ఇది కూడా బాగా అప్పట్లో ఊగిపోయింది పాట, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ ఇది కూడా ప్లే చేద్దాం ఇప్పుడు మనం విందాం. బట్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. దేర్ యు గో,

Well, that was Varsham for all of us, right? So, మనకి ఇప్పుడు పండుగలు మొదలైపోతున్నాయి, రైట్? సో మనకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసి వర్షం వచ్చిన తర్వాత ఆల్రెడీ వినాయక చవితి సంబరాలు కూడా మొదలైపోతూ ఉంటాయి ఎవ్రీవేర్. సో ఫర్ ఇండియా బజార్ వాళ్ళు ఈ ఇయర్ మనకి వినాయక చవితి ఒక బ్యూటిఫుల్ గణేష ఐడల్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చంట. అండ్ ఇట్స్ ఓపెన్ ఫార్ 3 feet and 4 feet గణేష ఐడల్స్ అండ్ యూ హ్యావ్ టు రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. అసలు ఒకప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చేసింది కదండి. అసలు అమేజింగ్ రైట్? యూ గెట్ టు ప్రీ బుక్ అండ్ దెన్ యూ గెట్ టు చూస్ 3 feet and 4 feet గణేష్ ఐడల్స్. బట్ దేర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. సో యూ కెన్ ఆల్సో ఆర్డర్ త్రూ ది ఇండియా బజార్ యాప్ అండ్ డోంట్ వెయిట్ అంటిల్ లాస్ట్ మినిట్. బ్రింగ్ హోమ్ యువర్ పప్పా విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ దిస్ ఫెస్టివ్ సీజన్. అండ్ ఆల్సో తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్ అండి. మన లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామూర్తి గారు మెమోరియల్ సెలబ్రేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ది ఆగస్ట్ 16th సండే, విచ్ ఇస్ టుడే ఆఫ్టర్నూన్ అట్ 3:30 PM మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియంలో ఫ్రిస్కోలో జరగబోతుంది. వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలు ఎన్నో ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్స్ ని సెలబ్రేట్ చేస్తూ చాలా రినౌడ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ తో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. సో బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ నైతే మిస్ అవ్వకండి. ఆగస్ట్ 16th 3:30 PM మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం లొకేటెడ్ ఇన్ ఫ్రిస్కో. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి అండ్ ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చిందండి అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద మూవీ ఇడియట్ అండ్ ఈ పాట వింటే అందరికి ఎన్నో మెమరీస్ గుర్తొస్తాయి. నాకు కూడా ఒక మెమరీ ఉంది, సాంగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. Here we go.

Well, that was one of the beautiful songs from the movie Idiot. And నేను చెప్పాను కదా సాంగ్ కి ముందు ఈ పాట వింటే చాలా మందికి కొన్ని మెమరీస్ వస్తాయి. నాకు కూడా మెమరీ వచ్చిందండి. ఏంటంటే నేను ఈ మూవీ వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ సమ్వేర్ ఇన్ మై ప్లస్ టూ. అండ్ ఆ రోజు కాలేజ్ నుంచి కాలేజ్ బయట కొంతమంది యూనో అబ్బాయిలు తీసేస్తూ అప్పుడప్పుడు దే యూస్ టు పుల్ అవర్ లెగ్స్ రైట్. ఆ బ్యాచ్ ఉండేవాళ్ళు కదా. సో అప్పట్లో ఎవరైనా ఏదైనా కొంచెం తిడితే యూనో ఎవరైనా ఏదైనా విసిగిచ్చినా వారు కొంచెం ఇరిటేట్ చేసినా మనని బస్ స్టాప్స్ లలో అక్కడ నుంచున్నప్పుడు ఎక్కిరిచ్చినా కూడా ఇడియట్ స్టూపిడ్ అని తిట్టేవాళ్ళం అనమాట. గుర్తుందో లేదో ఎంతమందికి. అలా నేను ఒక అబ్బాయి యూనో చాలా అసలు అనాయింగ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ఇడియట్ అని చెప్పన్న అంతే. ఇక పట్టుకున్నాడండి అప్పటి నుంచి సుచ్చే సుచ్చే సుచ్చే అని చెప్పి. అండ్ మాకు అప్పుడు కాలేజ్ బయట బాగా పెట్రోలింగ్ ఉండేది బికాస్ ఇట్ వాస్ గర్ల్స్ కాలేజ్. సో దెన్ చూసి ఎవరి రోజు వెళ్ళి అక్కడ కాప్ ఉంటే ఆయనకు చెప్పాం అనమాట. ఆ తర్వాత అప్పటి నుంచి ఆ తర్వాత అబ్బాయి ఎప్పుడు కనిపించలేదు. బట్ దట్ వాస్ ఎ మెమరీ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్. సో నాకు ఆ సాంగ్ రిక్వెస్ట్ ఒకటి వచ్చిందండి. ఇప్పుడు మన కొత్త మూవీ సూర్య గారి మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ బటర్ఫ్లై సాంగ్ చాలా ట్రెండ్ లో ఉంది కదా. సో నాకు ఒక కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేసి ఈ పాట ప్లే చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు, దిస్ సాంగ్ ఈస్ ఫర్ యూ. అండ్ తర్వాత వెరీ సూన్ మనము కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఇయర్ 2000 మెమరీస్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూరబుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: ఇండియా వెళ్ళాలి మరి నేను. ఇప్పుడు ఇండియా ఎందుకు? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 or visit 8234 Forest Lane, Dallas.
7: Shepard sir, what you'd like to order?
8: Bhaiya, any specials me lagara?
7: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B exceeded special thali, biscuit vada, cheese dosa, paneer dosa, honey chili garlic puree, aamki paneer tikka, vichami kava paratha.
8: Ha, endu bro ganni cheppino, nenu specials maatrame adina.
7: Inka unnai cheppantara? Meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
9: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adyar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ దట్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. ఈ రోజు మన టైం మెషిన్ లో ఇయర్ 2000 మెమరీస్ ని మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాం అనమాట. సో కమర్షియల్ కి ముందు మనము మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం, ఎంపీ

లోకి మారింది. మరి మూవీస్ కూడా మాట్లాడుకోవాలి కదండి. సో ఇప్పుడు మూవీస్ చూడాలనిపిస్తే రిమోట్ తీసుకుని నెట్ఫ్లిక్స్, ప్రైమ్, సర్చ్ ప్లే అంతే రైట్? కానీ అసలు అప్పట్లో అలా ఉండేది కాదు కదా. వి యూస్ టు హ్యావ్ విసిడీస్, డివిడీస్, వీకెండ్ మూవీ చూడాలి అని అంటే ముందు ఆ సిడీ డివిడీ షాప్ కి వెళ్లి ర్యాక్స్ అన్ని చూసి ఇది చూసామా, ఇది బాగుంటుందా అని ఒక సినిమా సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. అండ్ సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా సిడీస్ బారో చేసుకునే వాళ్ళం. కానీ సిడీస్ ఇచ్చే ముందు వాళ్ళు మనకు వార్నింగ్ కూడా ఇచ్చేవారు, జాగ్రత్తగా ఇవ్వు, స్క్రాచ్ లేం పెట్టకు అని చెప్పి. కొన్ని కొన్నిసార్లు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది, క్లైమాక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట, సడన్ గా సీడీలు స్టక్ అయిపోయాయి గుర్తుందా, స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయేది, దాన్ని మళ్ళీ ఇజెక్ట్ చేసి సీడీ తీసుకుని టీ షర్ట్స్ తోటి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి ట్రై చేసేవాళ్ళం, ఏదో రిపేర్ టెక్నిక్స్ లాగా అనమాట. అవి అప్పట్లో మనకి చాలా థౌసండ్స్ ఆఫ్ మూవీస్ అవైలబుల్ ఉన్నా ఏం చూడాలి అని హాఫ్ అన్ అవర్ సెర్చ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అండి, మొన్న ఫ్రైడే ఇంట్లో ఒక్కదానే ఉన్నాను, అసలు ఎంత సేపు నేను వెతికానంటే ఏం చూడాలో అర్థం అవ్వలేదు. అన్ని ఆప్షన్స్ ఉండిపోయేసరికి చాలా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు కదా, వెళ్లేవాళ్ళం, ఆ అబ్బాయిని అడిగేవాళ్ళం, అబ్బాయి మంచిగా ఏదో ఒకటి సజెషన్ ఇచ్చేవాడు, తీసుకునే వాళ్ళం, వచ్చేసేవాళ్ళం. సో మీ అందరికీ ఆ సీడీ డివిడి రెంటల్ డేస్ గుర్తున్నాయా? సో ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మన 2000s నుంచి ఒక సూపర్ మూవీ సాంగ్ విందాము. బట్ బిఫోర్ దాట్ నాకు శివనాస్ గారు మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఇందాక నేను మన వేటూరి గారి యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఈవెంట్ జరుగుతుంది ఈ రోజు అని చెప్పాను కదా. సో హీ వాంటెడ్ టు లెట్ యూ ఆల్ నో దాట్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్ అండ్ పార్కింగ్ కూడా ఫ్రీ అంట, కాకపోతే కొంచెం ముందుగా వెళ్లాలి అని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, దట్ ఈస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ ఫర్ లెటింగ్ ఆల్ ఆఫ్ అస్ నో, అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద షో. సో ఇప్పుడు బొమ్మరీలు మూవీ నుంచి ఒక ఫేమస్ సాంగ్ లైన్అప్ చేశాను, లెట్స్ లిసన్ టు దాట్ అండ్ స్టే ట్యూన్డ్.

right, welcome back. That was another beautiful song, kada. Nenu, I was talking to a caller, and so ayana emantunnarante అప్పట్లో మనకి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సిడీస్ అండ్ డివిడీస్ రైట్. సో మూవీ సిరీస్ రెంట్కి తెచ్చుకుంటాం, కానీ కొన్ని కొన్నిసార్లు సిడీలో మూవీ మాత్రం ఉండేది కాదు. మళ్లీ చచ్చినట్టు అంత దూరం వెళ్లి మళ్ళీ మార్చి ఇంకోటి తెచ్చుకునే వాళ్ళం. ఒక్కొక్క ఫస్ట్ ఏమో అసలు ఏంటి, అండ్ దెన్ వీ యూస్ టు హ్యావ్ డిస్క్ వన్ డిస్క్ టూ రైట్. అసలు అది కూడా దట్ వాజ్ వన్ మోర్ సెన్సేషన్. ఒకటి పెడతాము, ఒకటి ఫస్ట్ది బాగానే ఉంటుంది, కానీ సెకండ్ది మాత్రం ఎర్రర్ రావడమో లేకపోతే స్టక్ అయిపోయేది. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ సెకండ్ డిస్క్ ఉండేది కాదు, సిడీ పౌచెస్ అనే ఉండేవి గుర్తుందా అండి అని చెప్పంటున్నారు. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ మెమరీ టు షేర్. ఎస్ అండి, ఆ టూ డిస్క్ మూవీస్ వచ్చేవి కదా, సినిమా అట్లా సూపర్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే ఫస్ట్ సిడీ అయిపోయి ఇన్సర్ట్ డిస్క్ టూ అని వచ్చేది అనమాట. సో అది ప్లే చేసేవాళ్ళం, అది ప్లే చేస్తే అది వర్క్ అయ్యేది కాదు కొన్ని కొన్నిసార్లు. అసలు ఆ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండేది కాదు, అసలు ఏమయ్యేదో తెలిసేది కాదు నెక్స్ట్ మూవీ రైట్. అండ్ దెన్ ఇంకోటి అప్పట్లో డివిడి ప్లేయర్స్ ఉండేవి కదా, డివిడి ప్లేయర్స్ కి చిన్న చిన్న రిమోట్లు వచ్చేవండి, మన వేలంతే ఉండేది ఒక్కొక్కసారికి. ఆ సైజ్ గుర్తుందో లేదో మీకు, అదైతే అసలు ఆ రిమోట్ కనిపించకపోతే నెక్స్ట్ లెవెల్ టార్చర్ కదా. అసలు మళ్ళీ వెళ్లి మాన్యువల్ గా ఆ మెనూ క్లిక్ చేసి ఆ మెనూలోంచి ప్లే మూవీ సెలెక్ట్ చేసి అసలు ఆ రిమోట్ ఎక్కడుందో తెలీదు, కుషన్సో ఏ సోఫా సందుల్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ పెట్టి మర్చిపోయి దానికోసం ఇల్లంతా వెతికేవాళ్ళం. దట్ ఈస్ అన్ అదర్ మెమరీ టు బట్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీ పేరు అడగడం మర్చిపోయాను నేను, బట్ డిస్క్ టూ, ఇన్సర్ట్ డిస్క్ టూ మెమరీ మాత్రం అందరికీ చాలా రిలేటబుల్. అండ్ యాజ్ యూ రిక్వెస్టెడ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సొంతం, అండ్ థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ అండి. నాకు చాలా అసలు సాంగ్స్ వింటున్నప్పుడు నేను నోట్ చేసుకుంటూ ఉంటాను, బట్ కొన్ని కొన్నిసార్లు ఇట్లా రిక్వెస్ట్ చేసినప్పుడు అరే అవును కదా ఈ సాంగ్ ఎలా మిస్ అయిపోయాను అని అనుకుంటా అనమాట. బట్ లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ వీ విల్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు నేను ఎలా మిస్ అయినా బా నా ప్లే లిస్ట్ లోకి అని అనుకున్నా. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దట్ సాంగ్. సో మనం మాట్లాడుకుంటున్నాము మనం ఇయర్ 2000 మెమరీస్ ని కదా. సో వాటిని రీవిజిట్ చేశాము. సో మనం మూవీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాగే 2000s ఎంటర్టైన్మెంట్ అంటే టీవీని మర్చిపోతామా చెప్పండి, మర్చిపోలేం కదా. సో ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రీన్ ఉంది, ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో ప్రతి ఇంట్లో మోస్ట్లీ ఒకటే టీవీ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఉండేది, రైట్? అండ్ రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో సచ్చినట్టు పవర్ వాళ్ళకే ఉండేది. సో మనకి ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ఏవో సీరియల్స్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు మా నాన్న అయితే అప్పుడే వచ్చేవారండి. మా నాన్నగారు వచ్చి న్యూస్ పెట్టమ్మా అని చెప్పనేవారు. ఇక అసలు ఏం అనలేక తలలు కొట్టుకుంటూ పళ్ళు నూరుకుంటూ రిమోట్ ఇదిగో మీరే చూసుకోండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఒక ప్రతి ఇంట్లో లైక్ యూనో టీవీ అంటే మనకి కొంచెం కామన్ షోస్ కొన్ని కలిసి చూసేవాళ్ళం, రైట్? మా ఇంట్లో అయితే అమృతం అండి. అసలు ఓ మై గాడ్, వీ వేర్ డై హార్డ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ అమృతం సీరియల్. అసలు అమృతంలో అంజీ కానీ, సర్వం కానీ, అప్పాజీ కానీ, అబ్బాబాబా, అసలు ఆ క్యారెక్టర్స్ గుర్తొస్తేనే చాలా చాలా ఇట్లా నవ్వొస్తూ ఉంటుంది, ప్లస్ చాలా ఎమోషనల్ అయిపోతాం కదా. అండ్ మేము అప్పట్లో ఫిల్మ్ నగర్ లో ఉండేవాళ్ళం. సో ఈ సీరియల్స్ అన్ని అక్కడక్కడే అయ్యేవన్నమాట. ఫిల్మ్ నగర్ లో టెంపుల్ కు ఆపోజిట్ లోనే ఉండేదన్నమాట హోటల్. సో వీ యూస్ టు సీ దెమ్ ఇన్ పర్సన్. అండ్ దెన్ సర్వం మా ఇంటి వెనకాలే ఉండేవారు అనమాట ఆయన. సో ఆయన కనిపిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు. అసలు చూసినప్పుడు సర్వం కదా, సర్వం కదా అని అనుకునేవాళ్ళం. సో ఆ ఫేవరెట్ ప్రోగ్రామ్ కోసం అయితే అసలు అందరం గుర్తు పెట్టుకుని వెయిట్ చేసేవాళ్ళం. అండ్ దెర్ వర్ కోస్ ఫ్యూ అదర్ సీరియల్స్ యూనో డైలీ సోప్స్ దట్ మదర్స్ యూస్ టు వాచ్, రైట్? కానీ ఆ నెక్స్ట్ డే ఒకవేళ మిస్ అయితే గనక కొన్ని కొన్నిసార్లు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్స్ రిపీట్ కూడా వచ్చేది, దానికోసం కూడా మళ్ళీ వెయిట్ చేసేవాళ్ళం. సో ఇప్పట్లాగా నచ్చినప్పుడు ఓపెన్ చేసి, పాజ్ చేసి, రివైండ్ చేసి చూసే ఆప్షన్ అప్పట్లో ఎక్కడ ఉండేదండి. అందుకేనేమో కదా అసలు అప్పట్లో టీవీ ప్రోగ్రామ్స్ అంటే మనకి అసలు ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, టీవీ ముందు కూర్చుని ఒక అపాయింట్మెంట్ లాగా ఉండేది అనిపించేది అనమాట. సో మీలో ఎవరైనా 2000s లో మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూసే టీవీ షోస్ ఏమన్నా ఉన్నాయా? ఏంటి, అమృతమా లేక ఇంకేదైనా, నాకు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన టైం మెషిన్ జర్నీని ఇంకొంచెం మ్యూజిక్ తో కంటిన్యూ చేద్దాం. బట్ యూనో ఐ జస్ట్ రియలైజ్ దట్ ఇట్స్ ఆల్రెడీ 9:54 అండి. అసలు టైం

ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఇక్కడికి వస్తే మటుకు. అసలు 2 hours నాకు 2 hours లా అనిపించనే అనిపించదు. అండ్ టుడే వాజ్ అన్ అమేజింగ్ జర్నీ దట్ వీ టుక్. 2000s లోకి వెళ్లి కొన్ని మెమరీస్ ని మళ్లీ గుర్తు చేసుకున్నాము. బీట్ ల్యాండ్ లైన్ రింగ్ అయ్యే పరిగెత్తడము, లేకపోతే మొబైల్ ఫోన్ మనకి ఫస్ట్ టైం వచ్చిన ఎక్సైట్మెంట్స్, లేకపోతే మిస్డ్ కాల్స్ తో మన కాన్వర్సేషన్స్, ఇంటర్నెట్ క్యాఫేస్, ఆర్ బీట్ ఆర్ యూనో మెసెంజర్ లైక్ ఆ యాహూ ఆర్ ఆర్కుట్, అండ్ దెన్ ఇప్పుడు మన సిడీ డివిడీస్, లేకపోతే అమృతం, వీటన్నిటి గుర్తు చేసుకున్నాం కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక సైడ్ మనము అనిపిస్తుంది అండి, ఒక సైడ్ సింపుల్ లైఫ్ ని చూసాము, ఇంకొక సైడ్ టెక్నాలజీ మన కళ్ళ ముందే ఇట్లా లైఫ్ ని చాలా మార్చేసింది కదా. అసలు బీట్ లైక్ మన ల్యాండ్ లైన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు గానీ, క్యాసెట్స్ నుంచి స్ట్రీమింగ్ వరకు గానీ, ఇంటర్నెట్ కెఫే నుంచి ఇంటర్నెట్ మన చేతిలో వచ్చే వరకు గానీ, ఇట్ హస్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ఈ రోజు మీరు కాల్ చేసి, నాకు టెక్స్ట్ చేసి మీ మెమరీస్ ని షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పే స్టోరీసే మన మార్నింగ్ మంత్రాన్ని చాలా స్పెషల్ గా చేస్తాయి. నేను మీ ఆర్జే శృతి వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ హావ్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. యు ఆల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సండే అండ్ అ వండర్ఫుల్ వీకెండ్ అండి. మళ్ళీ నెక్స్ట్ సండే మన మెమరీస్ తో కలుద్దాం. బాయ్. నేను ఈలోపు ఇంకొక మంచి సాంగ్ ఒకటి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, సో ఐఎమ్ గోన ప్లే దాట్ ఫర్ యూ అండ్ స్టే ట్యూన్డ్. నెక్స్ట్ మనం వేణు గారు వచ్చేసారు మీ అందరినీ ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి. సో హలో వేణు గారు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
1: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ వేగ్ అండ్ మెనీ మోర్.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the

గుడ్ మార్నింగ్, శుభోదయం రేడియో శ్రవి శ్రోతలందరికీ హార్దిక స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి, వచ్చేసాను ఇంకొక వీకెండ్ మన సిగ్నేచర్ షో చేయటానికి. ఎలా ఉన్నారండి? మీ వీకెండ్ ఎలా అవుతోంది? హ్యాపీగా మ్యూజికల్ గా నడుస్తోంది?

అని ఆశిస్తూ ఉన్నాను. బాబోయ్ ఎండలైతే యాజ్ యూజువల్ గా మండిపోతున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇవాళ రేపు ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు హిట్ మోర్ దెన్ 105 degrees. సో ఈ టెంపరేచర్స్ లో మనము బయట పనులు ఎక్కువ పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో కూర్చుని ఏసీ ఆన్ చేసుకుని టీవీ చూసుకుంటూ మంచి మంచి పాటలు వినుకుంటూ రేడియో సర్బీ వింటూ చక్కగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ రేపటి నుంచి ఎలాగూ స్కూల్స్ అండ్ వర్క్ ఈ హడావిడి ఎలాగూ ఉంటూనే ఉంటుంది కదా. నా వీకెండ్ అయితే బ్రహ్మాండంగా నడుస్తోంది. అండ్ ఆడవాళ్ళకి ఈ నెల చాలా చాలా విశిష్టతతో కూడిన నెల శ్రావణ మాసం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు. అండ్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పనులు చేసుకుంటూ వాళ్ళు విసుక్కుంటూ మనకి కొంచెం మొట్టికాయలు పడుతూ ఉన్నా ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. చక్కగా పూర్ణంబులు ఇలా మంచి మంచి పిండి వంటకాలు తినేయచ్చు, ఏమంటారు? సో దానికోసం ఆ మాత్రం త్యాగం చేయక తప్పదు. సరే అండి. అండ్ రేడియో సర్వీస్ శ్రోతలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80 ఏళ్ళు, ఎంతో మంది ఎన్నో రకాల త్యాగాలు చేసి దాదాపు 200 సంవత్సరాల తర్వాత మనము స్వాతంత్రం సంపాదించుకున్నాము. ఆ త్యాగమూర్తులందరికీ పాదాభివందనాలు. అలాగే స్వాతంత్రం వచ్చింది కదా అనేసి అంతటితో అయిపోదండి. దాన్ని మన రీబిల్డ్ చేసుకోవడం, ఆ కంట్రీని అండ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడము. నాకు ఒక ఆలోచన వస్తుంది, మనము భారతదేశం ఉన్న ఆ ఏరియా, ఆ చుట్టుపక్కల కంట్రీస్ ఇటీవల కాలంలో ఎన్ని ఎన్ని ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాయి. రెవల్యూషన్స్, ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ అన్సర్టినిటీ అండ్ అలాగే బార్డర్ సెక్యూరిటీ, ఇన్ని జరుగుతున్నా కూడా మనం మాత్రం నిలకడగా నిలబడ్డాం చూసారా. ఎంత పెద్ద దేశం, అంతమంది జనాభా ఉన్న దేశం, ఆ స్టెబిలిటీ ఇప్పుడే కాదండి, ఈ గవర్నమెంట్ అని కాదు, ఈ గవర్నమెంట్ అని కాదు, స్టిల్ అది అంత సులభం కాదు. అలాగే మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులందరికీ ఒకసారి శిరస్సు వంచి పాదాభివందనం. వాళ్ళు చేసే త్యాగాలు వల్లనే మనము ఇంత, మన దేశమనే కాదు ఏ దేశానికి సంబంధించిన సైన్యమైనా కన్నా వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ త్యాగాలు, వాటి వల్లే మనము చక్కగా రాత్రిపూట నిద్రపోగలుగుతున్నాము, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము. బట్ ఇలాంటి సమయాల్లో వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవడము ఎంతైనా అవసరం. సరే అండి, మనం ఇవాళ థీమ్లో నిన్న రవి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ చేశాడు, సో ఆ స్పెషల్ చేయట్లేదు. కానీ కానీ నాకు ఇష్టమైన ఒక పాట అయితే వినిపించాలనుకుంటున్నాను. సో ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సెరబీ. సౌండ్స్ లైక్ హోమ్.

శ్రీనివాస్ గారు పొద్దున్నే బోనీ కాల్ సరైన సమాధానం చెప్పారు. భారతీయ సినిమా నుంచి ఈ సినిమా ఈ పాట ఏం చెప్పాలండి ఇప్పుడు.

మనకి మన నేషనల్ ఆంథమ్ జనగణమన గాని వందే మాత్రం పాటలు పాట విన్నా, సారి జహా సచ్చా, ఇలాంటి పాటలు ఎప్పుడు విన్నా కూడా అదొక స్పెషల్ ఆ ఫీలింగ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. మొన్న ఈ మధ్య ఎప్పుడో టీవీ చూస్తూ యూట్యూబ్ లో ఏదో సమ్ చూస్తుంటే ఒక రీల్ కనపడింది. ఏది మనకి ఒలింపిక్స్ లో షూటింగ్ ఈవెంట్ లో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది కదా, అప్పుడు ఆ డయస్ మీద ఉన్నప్పుడు, ఆ మొన్న కూడా కామన్వెల్త్ గేమ్స్ లో మెడల్ గెలిచినప్పుడు ఆ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు కదా, ఆ ఫ్లాగ్ ఇలా రేస్ చేస్తూ ఒక తెలియని అనుభూతి అండి. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఇట్లా మనకి తెలియకుండానే లేచి నిలబడతాము, ఇట్లా గూస్ బంప్స్, ఇట్లా వెంట్రుకలు ఇట్లా నిక్కపొడుచుకుంటాయి అంటారు కదా ఆ ఎమోషన్. ఐ డోంట్ నో, ఇప్పటికీ అది ఇట్ నెవర్ నెవర్ నెవర్ గెట్స్ ఓల్డ్. ఎనీవేస్, ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్ ఫర్ ష్యూర్. ఓకే, సరే, ఆ పాటతోటి మనము థీమ్ లోకి వెళ్ళిపోదాం. థీమ్ ఏంటంటే ఇవాళ పాటలు పాడడము చాలా కష్టతరమైన పని, దానికి ఎంతో సాధన కావాలి, అండ్ భగవంతుడి ఇచ్చిన ఆ వరం ఉండాలి, ఆ గొంతుకు ఉండాలి, అండ్ దాంతోపాటు సాధన ఉండాలి, మంచి అవకాశాలు రావాలి, మంచి సంగీతానికి పాడగలిగే అవకాశాలు కూడా రావాలి, అండ్ అవన్నీ మేళవించినప్పుడు కొన్ని కొన్ని పాటలు కొన్ని అద్భుతాలు జరుగుతాయండి. ఏ పాట అయినా కూడా పాడడం సులభం కాదు, నేను ఆ మాట అయితే తప్పకుండా అనను, బట్ వాటిల్లో కొన్ని పాటలుంటాయి అబ్బా ఏంటి ఇంత కష్టం, ఈ పాట ఎలా పాడారబ్బా వాళ్ళు, అంత సులువుగా ఎలా పాడారని మనకి కొన్ని పాటలు అనిపిస్తుంది కదా. సో ఇవాళ థీమ్ ఏంటంటే చాలా కష్టతరమైన పాటలు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఇంకా ఆ గాలి పీల్చుకోవడానికి కూడా ఆ పాడే వాళ్ళకి అవకాశం ఉందో లేదో, ఆల్మోస్ట్ బ్రెత్లెస్ సాంగ్స్ లాగా ఉంటాయి. అలాంటి కాంప్లెక్స్ పాటలు చాలా చాలా ఉన్నాయి మన తెలుగు సినిమాలో, అలాంటి పాటలు వినిపిస్తూ వస్తాను. అండ్ ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ఆ పివట్లో కాదు, ఆర్ ఒక సింగర్ అని కాదు, నాకు తెలిసి నాకు ఈ పాట పాడడం చాలా కష్టం, ఎంత కష్టమైన పాట, అలాంటి పాటలు నేను వినిపిస్తూ ఉంటాను. సో మీరేం చేయాలంటే మీకు నచ్చిన పాటల్లో కొన్ని కాంప్లెక్స్ పాటలు, ఆ హై పిచ్ లో ఉంటుంది, ఆర్ అది ఎలా చెప్పాలంటే కొన్ని పాటలు చేయాలంటే మీకు నచ్చిన పాటల్లో కొన్ని కాంప్లెక్స్ పాటలు, ఆ హై పిచ్ లో ఉంటుంది, ఆర్ అది ఎలా చెప్పాలంటే కొన్ని పాటలు వినిపిస్తే మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో బ్రెత్లెస్ సాంగ్స్ ఆర్ కాంప్లెక్స్ సాంగ్స్, హై పిచ్ సాంగ్స్, ఇలాంటి పాటలు ఏమన్నా మీకు నచ్చినవి తెలిస్తే, వినాలనుకుంటే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ జానరలో ఆర్ ఈ థీమ్ లో మనము ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ కూడా వెళ్లాల్సి వస్తుంది. అద్భుతమైన పాటలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట, ఈ పాట ఎవరు పాడారు, సినిమా పేరేంటి, నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966. అగైన్ మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.

0: సంగీతానికి రాళ్ళైనా కరిగిపోతాయని అంటారు కదా. సో ఈ పాటలో ఆ ఋషికి తన శాప విమోచనం జరిగి ఆ పాట విన్నాక తన ఒరిజినల్ రూపం వస్తుంది. జగదేక వీరుని కథ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. వేద గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఈ పాట నిజంగా నా థీమ్ కి, నేను అనుకున్న థీమ్ కి బ్రహ్మాండమైన స్టార్ట్ అని నాకే అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఈ పాట ఆఫ్ కోర్స్ కంపోజ్ చేసింది పింగళి నాగేశ్వరరావు గారు అండ్ రాసింది పింగళి నాగేంద్రరావు గారు. శివశంకర్ ఈ పాట జగదేక వీరుని కథ సినిమా నుంచి. దీనికి సంబంధించిన విశేషం ఏంటంటే అంత కష్టమైన పాట కదా, అప్పట్లో ఇది ఎప్పుడు 1961లో విడుదలైంది ఈ సినిమా. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చేసింది, ఆటో ట్యూన్స్ వచ్చేసేసాయి అండ్ పాడుతున్నారా లేదా అసలు వాళ్ళ పాటైనా వాళ్ళ వాయిస్ అయినా అసలు ఇలా పాడడం కూడా సాధ్యమేనా అని అనిపించే పాటలుంటాయి. అండ్ అలాంటి అనుమానం రాక తప్పదు కొన్ని కొన్ని పాటలు వింటుంటాయి. ఇది ఇలా ఒక మనిషి ఈ పాట పాడలేడు అని ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి టెక్నాలజీ సహకారం ఎంతైనా ఉండే ఉంటుంది. కానీ ఈ పాటలో విశేషం ఏంటంటే అంత కంటిన్యూస్ గా ఉంటుంది కదా ఈ పాట. చాలా పెద్ద పాట, దాదాపు 6.5 మినిట్స్ నిలిగి ఉన్న పాట. కానీ ఘన్సాల్ మాస్టర్ సింగిల్ టేక్ లో చేశారంట, వితౌట్ ఎనీ పాజెస్. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్ దాట్ సింగిల్ టేక్? దీనికి ఇంకా ఘన్సాల్ మాస్టర్ గురించి చెప్పుకోవడానికి ఏముంది. కానీ ఆయనకు కూడా ఇంత కష్టతరమైన పాట, ఇంత కష్టతరమైన ట్యూన్ ని ఒక ఫుల్ 1 వీక్ యాక్చువల్ గా ప్రాక్టీస్ చేశారట ఆయన. ఆయనకి 1 వీక్. యూజువల్లీ అట్లా స్టూడియోలోకి వెళ్ళి ఆ ట్రాక్ వినేసేసి పాడగలిగేంత మహానుభావులు వాళ్ళు. కానీ ఆయనకు కూడా ఒక వారం రోజులు పట్టిందంట. కానీ ఇంకొక విశేషం ఏంటంటే ఈ పాటను ఎప్పుడు ఆయన ఇక్కడ బయట కాన్సర్ట్స్ లో కూడా అది పాడలేదు. సరే, అది పాడిన వాళ్ళ గొప్పతనం అయితే ఈ పాటలో నటించిన ఎన్టీఆర్ గారు, ఆయన కూడా ఘన్సాల్ మాస్టర్ తో కూర్చుని ఈ పాటలో ఉన్న న్యూయాన్సెస్ అన్ని చక్కగా తెలుసుకుని, ఎందుకంటే ఈ పాటకి ఆయన సరిగ్గా యాక్ట్ చేయలేకపోతే, ఆ లిప్సింగ్ సరిగ్గా రాకపోతే దీనికి న్యాయం జరగదు. కానీ అందుకని ఆయన కూడా ఘన్సాల్ మాస్టర్ తో కూర్చుని, పింగళి నాగేశ్వరరావు గారితో కూర్చుని ఆ పాట నేర్చుకుని, ఆ పాట ఎలా పలకాలి, ఎక్కడ ఎలాంటి న్యూయాన్సెస్, ఆ స్క్రీన్ మీద దానికి న్యాయం చేయడానికి అంత కష్టపడ్డారన్నమాట. అంతటి మహానుభావులు అంత కష్టపడితే మనకి ఆ ప్రోడక్ట్ వచ్చింది ఆ సాంగ్. మనం ఎంత అదృష్టవంతులం అండి ఇలాంటి పాటలు వినాలంటే కదా. సరే, ఇలాగే మీకు నచ్చిన పాటలు నాకు ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్ వచ్చేసాయి. వేద గారు రిక్వెస్ట్ చేశారు, మా ప్రసాద్ వర్మ రిక్వెస్ట్ చేశాడు. ఆ పాటలని నేను ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తూ పోతూ ఉన్నాను. అలాగే మీకు నచ్చిన, ఈ పాట ఎలా పాడారు ఆయన, ఆరు ఎలా పాడారు ఆవిడ అలాంటి పాటలు మీకేమన్నా తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పరాదు. అందరం కలిసి సరదాగా వింటూ ఎంజాయ్ చేద్దాం అలాంటి పాటలు. అది హ్యాపీ పాట మెలడీ అనే కాదు, లేకపోతే ప్యాథోస్ సాంగ్ అని కాదు, ఏ పాట అయినా సరే వినేద్దాం ఈ రోజు. మంచి కాంప్లెక్స్ పాటలు వింటూ వెళ్ళిపోదాం, మనం ఎంజాయ్ చేద్దాము. సరే అండి, మనకి బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనము ఎప్పుడు పాట వినిపిస్తే దానికి న్యాయం చేసిన వాళ్ళం అవం. సో మనము కొన్ని వ్యాపార ప్రకటనలు చదివేద్దాం. ఇండియా టుడే, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా బార్ స్నాక్స్ ఆర్ జస్ట్ $1 మాత్రమే అండ్ డ్రాఫ్ట్ బీర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్. అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, జస్ట్ $29. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్సే అవ్వకండి. ఇవాళ కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. శ్రవణ మాసం వచ్చేసింది, మన ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు అని మనం ముందే చెప్పుకున్నాము. దానికి చాలా చోట్ల చాలా సామాన్లన్నీ సమకూర్చుకోవాలి, పాపం వాళ్ళు కష్టపడుతుంటారు. అలాంటి కష్టమేవి లేకుండా మనకి ఇండియా బజార్ శ్రావణ మాసం సందర్భంగా మీకు కావాల్సినవన్నీ ఒకటే చోట జస్ట్ అలా ఒక ట్రిప్ లో అన్ని అయిపోతాయి. ఫ్రమ్ అథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కొబ్బరికాయలు, పళ్ళు, పూలు, టర్మరిక్, కుంకుమ, బీటిల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్ స్నాక్స్, ఫెస్టివ్ గ్రాసరీస్, అన్ని ఒకటే చోట. మేక్ యువర్ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ఈజీ విత్ వైడెస్ట్ సెలక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ ఆఫ్ కోర్స్ సేవింగ్స్. ఓకే, ఏకాల్ విద్యాలయ కథక్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ సాయంత్రం రెడీగా ఉందండి. ఎక్కడ అంటారా, ఏమిటి అంటారా, ఏకాల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్. ఆగస్టు 28వ తారీఖున, అదే శుక్రవారం, గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ లో గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ ఒకటే సాయంత్రం. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM, ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM, టికెట్స్ అట్ జస్ట్ $35. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం tinyurl.com. Kathak Performance 2026. Break tarvata malli kaludam.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా.
3: ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: ఓయ్ బిర్యానీ తింటావా?
6: మర్చిపోయావా? I'm on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live hundi biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీ. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మధ్యాహ్నం 1 గంట దాకా మన ప్రయాణం. ఇవాళ కార్యక్రమంలో మనము మనకి తెలుగు సినిమాల్లో ఎంతో మంది ప్లేబ్యాక్ సింగర్స్, మహానుభావులు, వాళ్ళందరూ ఎన్నో వందల వేల పాటలు పాడి ఉంటారు, కానీ వాటిల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కొన్ని పాటలు ఉంటాయండి. అది ఎందువల్ల చిరస్థాయిగా నిలబడిపోయి ఉంటాయంటే ఆ పాట కాంప్లెక్సిటీ, ఆ హై నోట్స్ కానీ, ఆ మ్యూజిక్ కాంబినేషన్ అదంతా దానివల్ల అండ్ అలా నిలిచిపోతాయి కొన్ని పాటలు. అలాంటి పాటలు కష్టతరమైన పాటలు. ఆ పాటలు పాడడం వాళ్ళకే సాధ్యం. అలాంటి అలాంటి పాటలు మనం వింటూ వెళ్దాం. సో ఇంతకుముందు మనం జగదేక్ వీరుని కథ సినిమా నుంచి మనం ఒక పాట విన్నాం కదా. సో కొంచెం ముందుకొచ్చేసేసి అంటే అది ఆ సినిమా 1961 విడుదలైతే ఇప్పుడు మనం 1966 అంటే ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఎరాలోనే ఉన్నాం. అలాంటి ఆ ఎరాలోంచి ఒక ఆనిముత్యం లాంటి పాట. ఈ పాట ఎవరు పాడారు, సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, ఆర్ ఈ పాటకి యాక్ట్ చేసిన నటి పేరు. ఎస్, ఇట్స్ ఎ ఫీమేల్ సింగర్. వినేద్దామా పాట, నాకు చాలా ఇష్టమైన పాట. దీని గురించి కొన్ని విశేషాలున్నాయి, అవి పాట విన్నాక మనం మాట్లాడుకుందాం.

మధుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. సుశీలమ్మ గారి వాయిస్ లో విన్న ఆ పాట పెంజల నాగేశ్వరరావు గారు, మళ్ళీ ఆయన కాంపోజిషన్. స్థానం నరసింహారావు గారు లిరిసిస్ట్. స్థానం నరసింహారావు గారు, ఆయన గురించి చెప్పాలనుకుంటే ఈ పాట యాక్చువల్లీ ఒక స్టేజ్ పాట. ఎప్పుడు 1930, yes you heard it right, 1930లో ఈ పాట ఆయన

అండ్ ఈ పాట ఎవ్వరూ పాడలేరు అలా నేను పాడినట్టు అని ఆవిడ మాటల్లోనే చెప్తున్నాను. నేను పాడినట్టు ఈ పాట ఎవరు పాడలేరు. అంటే మీరు పొగరుబోతుకుతనంతో నేను అంటున్నాను ఈ మాట అదే అని అనుకుంటున్నాను. లేదండి, ఆ పాటని నేనే పాడలేను మళ్ళీ అలాగా అని ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఇదే అండి మన థీమ్ లో ఇలాంటి పాటలు సెలబ్రేట్ చేసుకోవాలని నా ఉద్దేశం. ఇంకా అవి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఈవెన్ ఆ పాట పాడిన వాళ్ళకు కూడా కష్టతరం అయ్యేలాంటి పాటలు తర్వాత పాడ్డా. మన మన అదృష్టం ఏంటో అలాంటి పాటలు. దాదాపుగా ఈ పాట రాసి మనం 100 సంవత్సరాలు అవబోతోంది అండ్ ఇప్పుడు కూడా వింటున్నాము, ఇప్పుడు కూడా అదే ఎంజాయ్ చేస్తున్నాము. వీఆర్ సో ఫార్చునేట్. సరే అండి, మనకి అండ్ ఓ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఈ పాట పాట హైలైట్ పాడడం హైలైట్ అయితే జమున గారి హావభావాలండి. అండ్ సత్యభామ వేషం వేస్తారు కదా జమున గారు, అంటే సత్యభామ అనగానే కొంచెం ఆ పొగరు, ఆ దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, యునో యాటిట్యూడ్, ఎస్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ కళ్ళతోటి. అండ్ మధు గారు ఎగ్జాక్ట్లీ డిస్క్రైబ్ చేశారు, ఈ పాట స్టార్ట్ అయిన తర్వాత ఇలా మెట్లు ఎక్కుతూ ఇలా చేతులు ఊపుతూ ఎక్కుతారు, అసలు మ్యాన్ ఎలా కుదిరిందండి అది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 1966లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం నుంచి మీరు విన్న పాట. సరే అండి, మనకి వేద గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు ఇలాంటి పాటే. అండ్ అఫ్ కోర్స్ మనం ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఎరాలోనే ఉన్నాము, అది యాదృచ్ఛికం కాదు, అది కోయిన్సిడెన్స్ కాదు. ఆ పాటలు మనము బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కువ వస్తున్నాయంటే అప్పుడు ఆ పాటల మీద ఇంతకుముందు విన్నాం కదా జగదేకువీరం కదా, ఘంటసాల మాస్టరు వారం రోజులు తపస్సు చేసి నేర్చుకుని పాడిన పాట. అలాంటి పాటలు ఆ ఎరాలోనే ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు లేవని అన్నట్లేదు. సరే ఈ పాట విందాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి వేద గారి రిక్వెస్ట్ మీద. ఈ పాట

జయభేరి సినిమా నుంచి మది శారదాదేవి మందిరమే నాగేశ్వరరావు గారు అంజలి దేవి గారు నటించిన సినిమా ఇది. ఈ మధు గారు ఫోన్ చేసి దీని గురించి ఇంకొక నాకు తెలియని విశేషం ఒకటి పంచుకున్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ హోపింగ్ అండి. ఈ థీమ్ ఎంచుకున్నప్పుడు ఎన్ని ఆ పాట వెనకాల కొన్ని విశేషాలు ఉంటాయి కదా, అంత అందుబాటులో ఉండవు. సో కొన్ని కొన్ని వాళ్ళు పాడిన వాళ్ళు చెప్తే దిస్ ఇస్ వై ఐ మిస్ బాలు గారి స్వరాభిషేకం. ఆయన ఆ పాట వెనకాలన్న ఆ విశేషాలన్నీ షేర్ చేసుకో, పాట ఎంజాయ్ చేస్తాం గానీ ఆయన ఏం చెప్తారు ఈ పాట గురించి అనేసి ఫార్వర్డ్ చేసి ఆయన వ్యాఖ్యానం వింటూ ఉండేవాళ్ళం. మిస్ దాట్. బట్ ఇంతకీ మధు గారు చెప్పిన విశేషం ఏంటంటే, ఈ పాటలో అఫ్ కోర్స్ గన్సల్ మాస్టర్ గారిది మెయిన్ వాయిస్ ఉంటుంది, కానీ పిబి శ్రీనివాసరావు గారు కూడా గొంతు కలుపుతారు. అక్కడ మధ్యలో పాడేటప్పుడు రెండు గొంతుకలు వినిపిస్తాయి. ఐ థింక్ ద సెకండ్ వన్ ఈస్ పిబి శ్రీనివాసరావు గారు. సరే అండి, ఇంకొక మంచి పాట ఉంటుంది. ఈ పాట నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. ఈ పాటని హిందీలో కూడా అనువదించారు తెలుగులో వచ్చిన తర్వాత. ఏది ఇప్పుడు విశేషం కాదు, నేను చెప్పేది బ్లాక్ అండ్ వైట్ కొంచెం ఈస్ట్మెన్ కలర్ ఎరాలోంచి పాట. అంజలిదేవి గారు అండ్ నాగేశ్వరరావు గారు నటించిన పాట. ఈ పాటని రిక్వెస్ట్ చేసింది అనురాధ గారు. అనురాధ గారు, ఈ పాట రిక్వెస్ట్ చేసినందుకు ముందుగా థ్యాంక్స్. నాకు చాలా ఇష్టమైన పాట, చాలా కాంప్లెక్స్ పాట, మన థీమ్ లోకి ఇట్టే ఇమిడిపోతుంది. లెట్స్ ఎంజాయ్ దిస్ వన్. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

కాస్త టైం పడుతుంది ట్రాన్స్ఫర్ నుంచి బయటకు రావడానికి. అలాంటి పాట సువర్ణ సుందర సినిమా నుంచి. ఏం పాట అండి, సముద్రాల రఘువాచార్య గారు రాస్తే ఈ పాటని ఆదినారాయణ గారు, పి ఆదినారాయణ గారు కంపోజ్ చేశారు. ఈ పాట ఎంత పాపులర్ అయిపోయిందంటే చాలా చాలా భాషల్లో ఈ పాటని ఈ మ్యూజిక్ తీసుకుని వాడుకున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. హిందీలో అయితే ది గ్రేట్ లతా మంగేష్కర్ అండ్ మహమ్మద్ రఫీ గారు పాడారు ఈ పాటని, కుహు కుహు బొలే కోయలి అనే పాట. దీనిలో ఒక విశేషం ఏమిటంటే నాలుగు రాగాలుంటాయి దీంట్లో. మీరు గమనిస్తే ప్రతి చరణం తర్వాత అలా వెంటనే మారిపోతుంది అది ఆ ట్యూన్, ఎందుకంటే నాలుగు రాగాలు ఉంటాయి. హంసానందని రాగం ఫస్ట్ది ఓపెనింగ్, సెకండ్ స్టాన్సా వచ్చేసేసి బహార్ అనే రాగంలో, తర్వాత మూడోది జాన్పురి అనే రాగంలో, చివరిది యమునా కళ్యాణి. సో అలా ఆ ట్రాన్సిషన్ ఎంత సీమ్లెస్ గా ఉంటుంది అంటే, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, ఇంకా బా ఈ పాట ఎన్నిసార్లు విన్నా పెద్ద పాట కానీ బోరే కొట్టదు. సరే అండి, మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనము ఇంకొక పాట విందాము. మనకి రిక్వెస్ట్

సాంగ్స్ అయితే రిక్వెస్ట్ అయితే ఉన్నాయి, నేను అవి వినిపిస్తాను. బట్ ఈ పాటతోటి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. Another classic and nobody can recreate this song type. Cinema peru or card involved teliste studio phone cheyandi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిండా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. గంట అయిపోయిందా అప్పుడే? వావ్. ఇవాళ మన కార్యక్రమంలో మనం ఎంచుకున్న నేపథ్యం ఏమిటంటే, తెలుగు సినిమాల్లో వేలాది పాటలుంటాయి అండ్ వందలాది ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు, మేల్ అండ్ ఫీమేల్. కానీ వాళ్ళు పాడిన పాటల్లో కొన్ని మాత్రము అలా నిలిచిపోతాయి. ఇంతకుముందు మనం బ్రేక్ వెళ్ళక ముందు మనకు ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాట శ్రోతలందరూ వింటున్నారండి.
6: గుడ్ మార్నింగ్, నేను ప్రసాద్ వర్మని.
5: హాయ్ ప్రసాద్ వర్మ, ఎలా ఉన్నావు?
6: చాలా బాగున్నాను, హౌ ఆర్ యూ?
5: గుడ్ గుడ్. చెప్పు ప్రసాద్.
6: కపుల్ ఆఫ్ థింగ్స్, ఒక డౌట్ వచ్చింది. వెళ్ళి కేకే సాంగ్ వేస్తున్నప్పుడ?
5: యాక్చువల్లీ నో. ఏంటంటే మాది ఒక చిన్న ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉందన్నమాట, మేమంతా కలిసి అప్పుడప్పుడు చిన్న కరియోకే సెషన్స్ పెట్టుకుంటూ ఉంటాము. దాంట్లో నిన్న మేము జానకి గారు అండ్ బాలు గారు స్పెషల్ చేశామన్నమాట, వాళ్ళకి ట్రిబ్యూట్ ఇస్తూ. సో అక్కడ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దాట్. కొన్ని మంచి మంచి పాటలు పాడుకున్నాం మేము, సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాము. నైస్, థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ నువ్వు కాల్ చేస్తే కాంట్రవర్సీ ఉండాలి కొంచెం.
6: ఏంటంటే, ఐ మీన్ ద సాంగ్స్ ప్లేడ్ ఆర్ వెరీ ప్రెడిక్టబుల్ రైట్? అంటే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ క్లాసికల్ కష్టం ఉంది. అలా కాకుండా కొంచెం వెరైటీ చేద్దామని ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్.

0: ఒకటి నన్ను అడిగితే దేవదాస్ లో పాటలు చాలా కష్టం పాడడం.
1: ఓయా ఫర్ ష్యూర్.
0: ఎస్పెషల్లీ బికాజ్ అందులో టోన్ విషాదం తీసుకురావడానికి ఇది జగమో మాయా కన్సిడర్డ్ క్లాసిక్.
1: చాలా కష్టం మామూలు పాటల కన్నా.
0: ఓకే, అయితే నా పాటలు ప్రాబబ్లీ రేడియో పనికి రాదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా వేదం సినిమాలో సునీత్ గారు ఒక పాట పాడారు, ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.
1: అవును,
0: దాంట్లో అది ఎవ్రీ లైన్ హ్యాస్ అ డిఫరెంట్ మాడ్యులేషన్. ఓకే, అది కూడా ఐ థింక్ మిమిక్ చేయడం కొద్ది కష్టం. అయితే ఈ రెండు కూడా కాదు, నా రిక్వెస్ట్ ఏంటంటే శశిప్రియతను గులాబీలో ఏ రోజైతే చూసానో నేను అన్న పాట అది లాస్ట్ లోకి వచ్చేసరికి చాలా హై పిచ్ లోకి వెళ్తుంది. యాక్చువల్లీ శశిప్రియతంతో మాట్లాడతానని చెప్పారు, హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఎనీవన్ సింగింగ్ ఇట్. తన వాయిస్ హై పిచ్ కి ఇదిగా వెళ్తుంది కాబట్టి
1: థింకింగ్ ప్రసాద్ సరే ఆ పాట యాక్చువల్లీ నా ప్లే లిస్ట్ లో ఉంది, నాట్ సర్ప్రైజ్ బై దాట్. బట్ ఆ పాట కేకే గారు పాడితే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం. అది ఆయన జానర్ అలాంటి పాటలు. ఆసమ్, గ్రేట్ సజెషన్ ప్రసాద్. ఆఫ్ కోర్స్ ఆ పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ బాయ్. ఓకే, సో మనం బ్రేక్ వెళ్ళకపోయే ముందు నీలీల పాడేద దేవ మనం ఆ పాట విన్నాం కదా, అది 1962 మురిపించే మూవల సినిమా నుంచి. ఆ పాటలో జానకమ్మ గారి స్పెషల్ చేస్తున్నప్పుడు కూడా ఈ పాట వినిపించాను. అండ్ దీంట్లో ఒక క్యూట్, మీరు గమనిస్తారో లేదో, ఒక క్యూట్ జుగల్బందీ ఉంటుంది నాదస్వరంకి ఆవిడ వాయిస్ కి. అండ్ ఆ వాదస్ నాదస్వరం వాయించింది మాస్ట్రో కారుకురిచి అరుణాచలం గారు. అండ్ జానకమ్మ గారికి ప్లేబ్యాక్ సింగర్ గా ఎస్టాబ్లిష్ చేసిన పాట అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ది మేజర్ మైల్ స్టోన్స్. అండ్ ఈ పాటని ఎంత కాంప్లెక్స్ నోట్స్ ఉంటాయంటే ఆ పాటలో, ఇప్పుడు మనకి జరిగే ఈ రియాలిటీ షోస్ సింగింగ్ కాంపిటీషన్స్ అవన్నీ ఉంటాయి కదా, దీంట్లో ఆ కాంప్లెక్సిటీ ఉన్న పాటని ఎంచుకోవాలంటే ఈ సింగర్స్ ఈ పాటను ఎంచుకుంటారు. చాలా చాలా మంది ట్రై చేశారు అండ్ దే సక్సీడెడ్ ఫర్ మోస్ట్ పార్ట్. బట్ ఈ పాటల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దే కెన్ నాట్ బి రీక్రియేటెడ్ దట్ ఈజీలీ ఇఫ్ ఎట్ ఆల్. సరే, నతన్ శాల నుంచి ఒక పాట వినిపిస్తాను. అండ్ రవి గారు రిక్వెస్ట్ చేశారు. రవి గారు, నేను ఒక చిన్న లిబర్టీ తీసుకున్నానండి, నాకు ప్లే లిస్ట్ లో ఇంకొక పాట ఉంది, ఆ పాటను కూడా ఆ పాటను వినిపిస్తాను ముందు, తర్వాత మీరు అడిగిన పాట వినిపిస్తాను. నాకు చాలా ఇష్టమైన పాట, సినిమా పేరు చెప్పేశాను కదా. దీంట్లో ఈ పాట వీడియో మీకు గుర్తు ఉంటే ఎన్టీఆర్ గారు వేసిన పాత్ర పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

సిఎన్ఎన్ ఐబిఎన్ లిస్ట్ లో ద 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ నాట్ తెలుగు ఫిలిమ్స్ గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లో ఈ సినిమా ఉంటుంది, ద గ్రేట్ నర్తనశాల. రామారావు గారు దీంట్లో బృహన్నల్ పాత్ర వేస్తారు. దెన్ మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, సావిత్రమ్మ, అలాగే రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, అండ్ మధు గారు కాల్ చేసి చెప్పారు శోభన్ బాబు కూడా చిన్న పాత్ర ఉంటుంది, అభిమన్యుడి పాత్ర. అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు నటించిన సినిమా. సూసల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట ఇది. ఈ సినిమాకి దర్శకత్వం వచ్చింది కమలాకర్ కామేశ్వరరావు గారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మధు గారు నేను ఆఫ్ ఎయిర్ మాట్లాడుకుంటూ దీంట్లో వీడియో చూడకపోతే ఆర్ చూసి చాలా రోజులు అయితే ఇంకొకసారి చూడండి. మొన్న ఇవ్వతే ఎక్కడో విన్నానమాట. మన వయసు పెరిగే కొద్దీ మనం ఎప్పుడో చూసిన సినిమాలు ఇప్పుడు మళ్లీ చూస్తే ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక కొత్త లెన్స్ లోంచి చూస్తాము. అండ్ దాంట్లో అబ్బా ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాను, అబ్బా ఇంతకుముందు చాలా సార్లు చూసాం కదా ఈ సినిమాలు అని, ఆర్ ఈ సిచ్యువేషన్ ఆర్ ఈ భంగిమ డాన్స్ లో అయితే ఎలా మిస్ అయ్యానని అనిపిస్తుంది. దీంట్లో నేను వెన్ ఐ వాస్ వాచింగ్ ఈ సినిమా, ఈ పాట వినిపిస్తే నేను చూస్తాం కదా, రామారావు గారితో ఎంత సటిల్ గా ఆ డాన్స్ మూవ్మెంట్స్ చేశారంటే అది మరీ ఓవర్ యాక్షన్ కాకుండా అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించకుండా అలాంటివి చాలా చూసాము. ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ బట్ ఆ చిన్న చిన్న డాన్స్ మూవ్మెంట్స్ ఎంత చక్కగా చేయించారు. అండ్ ఆయన ఆఫ్ కోర్స్ అంతే చక్కగా చేశారు, ఇంకా దాని గురించి చెప్పుకోవడం ఏముందిలే గాని. ఆ మ్యాన్ నర్తనశాల సినిమా గురించి, సినిమా నుంచి ఆ పాట. సుగాత్ర గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు, అలాగే మధు గారు కూడా. నేను కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, రిపీట్ గా కూడా చేశారు. మీరు ఇంకొకసారి ఫోన్ చేయరు ప్లీజ్, ఐ వాంట్ టాక్ టు యూ అండ్ యు నో హూ యు ఆర్. సరే అండి, మనకి

ఆ పాటల్ ఆ సాహిత్యం మనకి ఎంతో మంది ఉన్నారు అలాగే. బట్ వేటూరి గారి ఆయన కాంట్రిబ్యూషన్స్ తెలుగు లిటరేచర్ కి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఆయన్ని సెలబ్రేట్ చేసుకుంటూ తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఒక వెరీ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారండి ఇవాళ. లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామమూర్తి గారి మెమోరియల్ సెలబ్రేషన్ ఆగస్ట్ 16 అంటే ఇవాళ మధ్యాహ్నం 3:30 మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరగబోతుంది. వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకు ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్స్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అలాగే చాలా మంది ఆర్టిస్ట్ తో ఒక స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి చాలా. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి అసలు. ఆగస్ట్ 16 అంటే ఇవాళ మధ్యాహ్నం 3:30 మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం లో ఫ్రిస్కో, అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి వేటూరి యానివర్సరీ సెలబ్రేషన్స్. సరే అండి, మనం ఇంకొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రస్తావన రాకుండా తప్పదు నేను చేస్తున్న థీమ్ కి ఎస్పెషల్లీ. ఆ సినిమా ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఆ పాడిన వారి గొప్పతనం ఏంటి, నటించిన వాళ్ళ గొప్పతనం ఏంటి, ఇవన్నీ ఈ విశేషాలు మనము ఈ పాట విన్నాక మనము మాట్లాడుకుందాం. బట్ ముందుగా ఈ పాట విందాం. ఇది ఎలా అంటే నాకు ఈ సినిమా పేరేంటి అని అడగాలంటే సిగ్గేస్తోంది. బట్ ఏమడుగుదాము, సరే సంగీతం అందించింది ఎవరు, ఇది కూడా కొంచెం సిల్లీ క్వశ్చనే, ఐ అక్సెప్ట్, బట్ ఇంకా ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడిగేస్తున్నా. సరే మీరు వినబోయే పాటకి ఆ పాట ఏ సినిమాలవుది, ఆ సినిమాకి సంగీతం అందించిన మహాన్ వాడెవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మీ వేణు చెరుకుపల్లి.

వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ శంకరాభరణ్ నుంచి మీరు ఆ పాట విన్నారు. నాకు దిస్ మూవీ ఇస్ వెరీ స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ డెడికేట్ దిస్ సాంగ్ టు మై డాడ్ మోహన్ రావు గారు. ఆయన దాదాపుగా ఒక 300-400 సార్లు చూసుంటారు ఈ సినిమా. ఆయనతో పాటు కూర్చుని నేను కూడా 100 చూస్తుంటాను అనమాట. ఇప్పటికీ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాస్త చెవుల్లో ఆ తుప్పు వదిలించుకోవాలంటే ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు వింటూ ఉండాలి అప్పుడప్పుడు మనము. సోమ్యాజల్ గారు, ఆయన హీజ్ అన్ అన్సంగ్ హీరో ఆఫ్ దిస్ మూవీ అని చెప్పచ్చు అనుకుంటా. శంకరాభరణం శంకర శాస్త్రి గారు, ఆయన పేరు కూడా చాలా మంది గుర్తున్నది. ఆయన శంకర శాస్త్రి అని అంటారు ఇప్పటికి కూడా. అలాగే కేవి మహాదేవన్ గారు సంగీతం అందించారు ఈ సినిమాకి. ఈ సినిమా మొదట్లో మన మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ లో ప్లే చేయడానికి చాలా మంది జంకారట. అంత దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కదా, ప్యూర్లీ ఆ సంగీతపరమైన సినిమా ఏమాత్రం హిట్ అవుతుంది అని కొంచెం బెరుగ్గానే చేశారు. తర్వాత ద రెస్ట్ ఈస్ హిస్టరీ ఇంకా కదా. ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఈ సినిమా అలా అయిపోయింది. ఏడిజి నాగేశ్వరరావు గారు అండ్ కే విశ్వనాథ్ గారు, వారిద్దరి అమేజింగ్ కాంబినేషన్. అసలు

0: అండ్ ఈ సినిమాకి ఎన్ని పురస్కారాలు వచ్చేసేసాయి, ఇంక్లూడింగ్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో పురస్కారం వచ్చింది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా చాలా చాలా థియేటర్స్ లో సంవత్సరం పైగా ఆడిన సినిమా ఇది. ఈ మధ్య కాలంలో అయితే దానికి ఇనిషియల్ గా ట్రైలర్ అని టీజర్ అని మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్ అని చాలా హైప్ కొట్టి పంప్ కొట్టేసేసి హైప్ క్రియేట్ చేసేసి ఫస్ట్ వారం రోజుల్లో ఎంత సంపాదించామో ఎంత కలెక్షన్స్ వచ్చింది అది ఒక బేరేజ్ అయిపోయింది అనమాట, ఒక థ్రెషోల్డ్ బార్ అయిపోయింది. కానీ అప్పట్లో ఎలా ఉండేదంటే 50 రోజులు ఎన్ని థియేటర్లలో ఆడింది, 100 రోజులు ఎన్ని థియేటర్స్ లో ఆడింది, దట్ యూస్ టు బి ద బారోమీటర్ ఫర్ ద మూవీస్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ ట్రూ ఎనీమోర్. సరే అండి, మనకి ఇప్పుడు పాట వినిపించాలంటే సమయం అటు ఇటుగా అయిపోయింది. బట్ ఒక ఏం చేద్దాము, బాయ్ చాలా ఇబ్బంది వచ్చిందే. సరే మనం కొన్ని వాణిజ్య ప్రకటనలు చదివేద్దాం. ఏమంటారు, ఇంకోసారి గుర్తు చేస్తున్నా అండి, మనకి ఇవాళ మధ్యాహ్నం 3:30 వేటూరి సుందరరామ్మూర్తి గారి మెమోరియల్ సందర్భంగా ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఎక్కడంటే మన మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియంలో ఇవాళ ఒక కార్యక్రమం జరగబోతుంది 3:30. వేటూరు గారు మన తెలుగు సినిమా పాటలకు ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్స్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌండ్ సింగర్స్ అలాగే డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉండబోతున్నాయి. సో ఎంట్రీ ఈస్ ఫ్రీ, పార్కింగ్ ఈస్ ఫ్రీ, సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. DealsBanana.com. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. Malla chaala mandi ఇలా ఎదురు చూస్తారు, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఆర్డర్ చేద్దాం అనేసి. సో మీకు అలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే DealsBanana.com కి వెళ్ళిపోవడమే. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ద ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు DealsBanana AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. There's no per order commission, and the best part, first 50 restaurants can get the growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customers to walk in and but give them a reason to visit DealsBanana.com to become a partner and start turning your offers into more walk-ins. అలాగే డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉందండి. ఏంటంటే అది ఏకాల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ సిల్వర్ స్క్రీన్. August 28 అంటే శుక్రవారం గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంఛాంటింగ్ థియేటర్ ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది. సో డోంట్ మిస్. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ కార్యక్రమం 7 PM మొదలవుతుంది. టికెట్స్ కేవలం $35 మాత్రమే అండ్ డిన్నర్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ ప్రైస్. టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ tinyurl.com/KathakPerformance2026. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఇన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. మన కార్యక్రమంలో వీ హిట్ ద హాఫ్ వే మార్క్. మన బ్రేక్ తర్వాత వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ ఇన్ ద స్టూడియో ఇన్ పర్సన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్ ఆయనతోటి. ఆయన ఎవరు, ఆయన దేని గురించి మాట్లాడతాం మేమనేది మీరు ఇంకొక మేబీ ఒక నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు ఆ మిస్టరీ రివీల్ అయిపోతుంది. సరే అండి, మనం బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీరు వింటున్నారు అగైన్ ద వీకెండ్ సిగ్నేచర్ షో రేడియో సురభి. లాంగ్వేజ్ యూ లవ్, వాయిసెస్ యూ ట్రస్ట్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్. లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సురభి. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్, బి రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 101.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Kavintalaki kerintalaki kera address Radio Surabhi.
4: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా చేస్తావేంటి, లెట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Mallemari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3 Electronics .com or call Nanda G3 at 919-491-4514.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో 107.9 FM HD3. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన పిల్లలకి మన తెలుగు నేర్పిస్తూ మన పెద్దలకు పిల్లలకు మధ్య చక్కటి బంధాన్ని బలపరుస్తున్నది మనబడి. ఈ మనబడిలో వన్ ఆఫ్ ది రీజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ DFW మనబడి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీకాంత్ పప్పు గారు మనతో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. శుభోదయం శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు?
10: శుభోదయం వేణు గారు, రేడియో సురభి శ్రోతలందరికీ కూడా శుభోదయం. నేను బాగున్నానండి.
0: గుడ్ గుడ్. ఎండలు మండిపోతున్నాయి, హోప్ఫుల్లీ మీరు ఎవ్రీబడీస్ టేకింగ్ కేర్. సరే, మనకు మనబడి హస్ బీన్ ఏ గ్రేట్ పార్ట్నర్ అండి మనకి రేడియో సురభికి. మన అనుబంధం ఎప్పటిదో ఎప్పటి నుంచో ఉంది. సో ముందుగా నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు మీ ఆ విశేషాలు మా అందరితో పంచుకోండి. ముందుగా మనబడిలో పిల్లలు ఏం నేర్చుకుంటారు?
10: సిలికాన్ ఆంధ్ర మనబడిలోని పిల్లలు కేవలం అక్షరాలు పదాలు మాత్రమే నేర్చుకోరండి, వాళ్ళు చదవడం రాయడం అనర్గళంగా మాట్లాడటం కూడా నేర్చుకుంటారండి. సో 4 సంవత్సరాల వయస్సు నుంచి ఆటపాటలతో కూడిన బాలబడితో మొదలవుతుంది పిల్లలకి. ఆ తర్వాత ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం వంటి 5 వేరు వేరు స్థాయిల్లోని పిల్లలు వ్యాకరణం నుంచి మొత్తం అన్ని, అంటే ఇప్పుడు తెలుగు పద్యాలు, కథలు మొత్తం అన్ని నేర్చుకుంటారండి. సో ఇట్స్ అ స్ట్రక్చర్డ్ కరికులం.
0: సో మన డాలస్ లో నాకు తెలిసి చాలా కేంద్రాలు ఉన్నాయి. సో మొత్తం మంది ఎంతమంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు?
10: సో సిలికానాంధ్ర మనబడి గురించి చెప్పాలంటే, ఇప్పుడు 2007 స్థాపించిన తర్వాత అప్పటి నుంచి గత 18 సంవత్సరాల పైగా 100,000 మంది పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యారు మనబడిలోని.
0: 100,000 మంది
10: తెలుగు పిల్లలు కేవలం అమెరికాలో, అమెరికా కెనడా దేశాల్లోని 100,000 మంది పిల్లలు, ఇక్కడ పుట్టిన పుట్టి పెరిగిన పిల్లలు లేక మనకి వృత్తిపరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు. సో వాళ్ళు 100,000 మంది పైగా నేర్చుకుంటున్నారు. అలాగే డాలస్ లోని మనం చూసుకుంటే గత 7 ఏడాదికి మనకి 2,500 పిల్లలు మంది నేర్చుకుంటారు.

0: కేవలం డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలోనే క్రితం ఏడాది వరకు 2500 మంది పిల్లలు నేర్చుకున్నారు. అండ్ ఈ ఏడాది నమోదులు ఆల్రెడీ మొదలైపోయాయి, ఏప్రిల్ నుంచే మొదలైపోయాయి. ఇప్పటికే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నంబర్ ని క్రాస్ చేస్తూ ఉన్నాం ఆల్మోస్ట్. సో ఇంకా మాకు ఒక 3 వారాల వ్యవధి ఉంది. సో ఆ 3 వారాల వ్యవధిలో మేము తప్పకుండా 3000 పైసలకు మేము మార్క్ మేము హిట్ చేస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాం.
1: యు కీప్ ఎక్సీడింగ్ యువర్ ఓన్ బార్. నైస్, నైస్. మనకి తెలుగు నేర్పించే బళ్ళు చాలా మంది ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా, మరి మన మనబడి ప్రత్యేకత ఏంటి?
0: మనబడి ప్రత్యేకత ఒకటి చెప్పాలంటే ఇన్ పర్సన్ క్లాసెస్ ఒకటి. సో పిల్లలు రెగ్యులర్ గా వాళ్ళు స్కూల్కి ఎలా వెళ్తున్నారో అలాగే వారాంతంలోని లేక కొన్ని సెంటర్లు గురువారం కూడా ఆపరేట్ చేస్తున్నాయి. సో సాయంత్రాలు పిల్లలు ఏదో వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా మనబడికి వచ్చి వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. సో ఇన్ పర్సన్ క్లాసెస్ అనేది మేము చాలా బిలీవ్ చేస్తాం, ఎందుకంటే ఆ టీచర్ స్టూడెంట్ బాండింగ్ అనేది చాలా పెరుగుతుంది. రెండవది చాలా ఆన్లైన్ సంస్థలు తెలుగు నేర్పిస్తున్నాయి, ఉచితంగా కూడా నేర్పిస్తున్నాయి. కానీ మనబడి సిలికాన్ ఆంధ్ర మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై WASC విచ్ ఇస్ వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇది అమెరికాలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు గుర్తింపు కలిగిన సంస్థ. సో ఒక సంస్థని WSCA వాళ్ళు రికగ్నైజ్ చేశారు అంటే వాటి నుంచి వచ్చే ట్రాన్స్క్రిప్ట్స్ కానీ రికార్డ్స్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ పబ్లిక్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు దే విల్ ఆనర్ దోస్, అంటే ఇట్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టుగా వాళ్ళు పరిగణించేస్తారు.
1: వెరీ నైస్, వెరీ నైస్. సరే, మనకి ఇప్పుడు పిల్లల్ని స్కూల్స్ లో ఆ యాక్టివిటీస్ కి దింపాలంటే అదొక పెద్ద పనితో కూడిన పని, చాలా చాలా మైళ్ళు అలా వెళ్తూ ఉండాలి. సో మనకి ఎన్ని ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మనబడి స్కూల్స్?
0: మనకి కేవలం ఒక DFW లోనే దాదాపు 30 కేంద్రాలు ఉన్నాయి.
1: అది సీరియస్?
0: ఇంకా ఒక 5-6 కేంద్రాలు ఈ ఏడాది ఇంకా యాడ్ అవబోతున్నాయి. సో అందులో కూడా ఒక అంటే దిస్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్ అని చెప్తానండి. ఎందుకంటే మనబడిలో ఉన్న పేరెంట్స్ కి ఆర్ అంటే మనబడిలో జాయిన్ అవబోయే పేరెంట్స్ కి మాకున్న ఒక మెట్రిక్ ఏంటి అంటే వాళ్ళు 2-3 మైళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళు ట్రావెల్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసి ఎంతసేపు పిల్లలు వాళ్ళు స్కూల్లో బళ్ళో గడుపుతారనేది మాకు ముఖ్యం, టీచర్స్తో ఎంతసేపు గడుపుతారనేది మాకు ముఖ్యం. సో కాబట్టి వాళ్ళు ట్రావెల్ టైం తగ్గించాలంటే మా ఉన్న మెట్రిక్ ప్రకారం less than 5 miles ఏరియాలోని ఎవరైనా ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారంటే మాకు చెప్పండి, మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి, మేము అక్కడికి వెళ్ళి ఒక స్కూల్ పెడతామండి.
1: వెరీ నైస్, సూపర్ సూపర్. సరే, మనకి ఇంకా స్కూల్స్ కు వెళ్ళినప్పుడు వాళ్ళు బళ్ళోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు చెప్పినవన్నీ, సో స్కూల్స్ లో కాకుండా బయట ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా మీరు?
0: ఖచ్చితంగా చేస్తామండి. మనబడిలో అంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి వారానికి 1-2 గంటల సేపు క్లాస్ లో కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఉండదు అనేది కాదండి. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది వెళ్ళి మిగతా 6 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి చదువుకుంటారు. అదే కాకుండా ఓన్లీ మన స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం అనుకోండి, మనకు కూడా ఒక అనిపిస్తుంది మనం ఏం చేస్తున్నామని. కాబట్టి మనకి పిల్లలందరికీ పిల్లల పండుగ అండ్ తెలుగు మాట్లాట అలాగే బాలచంద్రిక, బాలరంజని, బాలానందం ఇలాంటివన్నీ ఒక మంచి కార్యక్రమాలు ఉన్నాయండి. సో బాలచంద్రిక, బాలానందం అనేది ఒక రేడియో షో అండి. అందులో పిల్లలు చాలా మంది అంటే చేరి వాళ్ళు పద్యాలు చెప్తుంటారు, కథలు చెప్తుంటారు. పిల్లల పండుగ అనేది మేము అందరం పిల్లల్ని ఒక ఆడిటోరియం లాంటిది కానీ ఒక థియేటర్ లాంటిది కానీ బుక్ చేసి సో అక్కడ పిల్లలందరికీ వాళ్ళ చేత పద్యాలు చెప్పిస్తాము, లేదా స్టేజ్ మీద డ్రామాస్ అవి నాటకాలు చిన్న చిన్న నాటకాలు వేస్తాము. వాళ్ళ నాటకాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చదువుకున్న పుస్తకంలో ఉన్న కథలనే వాళ్ళు అక్కడ మనకి దృశ్యరూపంగా చూపిస్తారు. సో వాళ్ళు చిన్న చిన్న మంచి వేషధారణ వేస్తారు, పరమానంద శిష్యుల కథ కానీ లేదు ఒక వేమనగా యోగి వేమనగా ఎవరైనా వస్తారు. సో వచ్చి అలాంటి మనకి మంచి సరైన అనుభూతిని కలిగిస్తుంది. అంటే వాళ్ళకి స్టేజ్ మీద ఒక కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్ పోగొట్టే ఒక కార్యక్రమం పిల్లల పండుగ. అలాగే వాళ్ళు నేర్చుకునే క్రమంలోని మన భాష మీద ఉన్న ప్రేమను కూడా పెరుగుతుందండి వాళ్ళకి.
1: చాలా మంచి పని అండి అది. సరే, మీరు ఇందాక లాంగ్వేజ్ క్రెడిట్ అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నారు, సో దానివల్ల పిల్లలకి ఇక్కడ వచ్చే లాభాలు ఏంటంటారు?
0: సో మనకి ఇక్కడ మిడిల్ స్కూల్, హై స్కూల్ వచ్చే

0: వరకు వాళ్ళ పిల్లలు చదువుకున్నారు అంటే గనక కొన్ని ఐఎస్డీస్ డైరెక్ట్ గా 2 క్రెడిట్స్ ఇస్తాయి, లైక్ ఫ్రిస్కో ఐఎస్డీ. వాళ్ళు ఆ లెవెల్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి మిడిల్ స్కూల్ లోగా వాళ్ళ లెవెల్ కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళకి 2 క్రెడిట్స్ వస్తాయి. మిగతా ఐఎస్డీస్ కి ఏంటి అంటే క్రెడిట్ పై ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఏ ఐఎస్డీస్ లో ఉన్న క్రైటీరియా ప్రకారం వాళ్ళ కౌన్సిలర్ ని మాట్లాడుకుని మనం ట్రాన్స్క్రిప్ట్ అవి సబ్మిట్ చేసుకుని లేక ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది.
1: వెరీ నైస్.
0: సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి లైక్ మనబడికి వేరే సంస్థలకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, హై స్కూల్ క్రెడిట్స్ రావడం మనం మిడిల్ స్కూల్లోనే పూర్తి చేయడం వల్ల హై స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ అదనపు సమయం దొరుకుతుంది. వాళ్ళు ఏపీ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు జీపీఏ మీద ఫోకస్ చేసుకోవచ్చు.
1: నైస్ నైస్.
0: అదే కాకుండా మీకు ఇటువంటి బైలింగ్వల్ అంటే మనబడి తెలుగుగా ఇప్పుడు చాలా మంది స్పానిష్ చేస్తారు, రైట్? సో స్పానిష్ చదివిన వాళ్ళ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మనకి తెలుగు అనేది ఒక మంచి ఫారెన్ లాంగ్వేజ్ వచ్చేసి అది ఒక డిస్టింక్ట్ గా మిగిలిపోతుంది. సో ఇట్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ బిట్వీన్. సో వాటి వలన మనకి యూటీ ఆస్టిన్ గానీ ఐవీ లీగ్ వంటి టాప్ కాలేజ్ అడ్మిషన్స్ లో మీ ప్రొఫైల్ లో ఇట్ విల్ స్టాండ్ అవుట్.
1: ఓ, ఆ అడ్వాంటేజ్ నేను ఇప్పుడు ఆలోచించలేదు. వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ మెన్షనింగ్ దట్. సో ఇంత 30-30 బళ్ళు ఉన్నాయి అండ్ మీ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ క్రైటీరియా, 5 మైల్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయకూడదు అనేసి. సో ఇంత ఇంట్లో నడిపించాలంటే వెనకాల నుంచి చాలా మంది మీ బలగం ఉండాలి. ఎంతమంది ఉన్నారు, ఏంటి దాని గురించి చెప్పండి కొంచెం.
0: బలగం గురించి చెప్పాలంటే రోజు రోజుకి బాగా పెరుగుతున్న బలగం అది. సో ఎక్కడ ఒక చోట ఆగేది కాదు. మనకి ప్రపంచ వ్యాప్తంగా అట్లీస్ట్ మనకి యుఎస్ కెనడా వ్యాప్తంగా మనకి 3,000 పైగా వాలంటీర్స్ ఉన్నారండి.
1: అందరు
0: వాలంటీర్స్. ఓకే, మార్క్ దిస్ వర్డ్, ఇట్స్ ప్యూర్లీ వాలంటీరింగ్. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు మాకున్న ఇక్కడ టీమ్ మిగతా రీజనల్ కోఆర్డినేటర్స్ అయినా సరే, లొకేషన్ కోఆర్డినేటర్స్ అయినా సరే, టీచర్స్ అయినా గురువులైనా సరే, అందరూ దే ఆర్ ఆల్ వాలంటీర్స్. స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు
1: భాష మీద ఉన్న ప్రేమతో.
0: మనకి ఉన్న వాలంటీర్స్ ఎలా వస్తారు, మనం పేరెంట్స్ తో మనం మొదట మాట్లాడి పిల్లలకి తెలుగు నేర్పించాలి. మీకు గనక తెలుగు బాగా, మీరు చిన్నప్పుడు బాగా చదువుకుని మీరు మంచి తెలుగులో ప్రావీణ్యం ఉంది అంటే, సో వాళ్ళు నేర్చుకున్న భాషను బట్టి వాళ్ళకి ఏ లెవెల్స్ లో చెప్పగలరు అనేది వాళ్ళకి అసెస్మెంట్, అది వర్క్ షాప్స్ అవి ఉంటాయి, ట్రైనింగ్ వర్క్ షాప్స్ ఉంటుంది, ఇంటర్నల్ అసెస్మెంట్స్ అవి ఉంటాయి, ఉండి వాళ్ళకి లెవెల్స్ క్లాస్ లెవెల్స్ కి సైన్ చేస్తాము. కానీ వచ్చిన వాళ్ళందరూ స్వచ్ఛంద సేవకులే అండి. వచ్చిన స్వచ్ఛంద సేవకులందరికీ రేడియో సెరబి ఈ జరుగుతున్న కార్యక్రమం తరఫున అందరికీ అభినందనలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ డూయింగ్ ఆల్ దిస్ సేవ.
1: వెరీ నైస్. సరే, మనకు చాలా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. వాళ్ళు చదివి వాళ్ళకి వాళ్ళు ఏమి సాధించాలని, వాట్ దే వాంటెడ్ టు అకాంప్లిష్, అది లేకపోతే వాళ్ళు మనబడిలోకి మారిపోవచ్చా?
0: తప్పకుండానండి. సో ఇప్పుడు అంటే మీరు అడుగుతుంది
1: వేరే చోట్ల మారాలి అంటే అది వీలవుతుందా?
0: ఖచ్చితంగా వీలవుతుందండి. ఇప్పుడు వేరే చోట్ల, ఇప్పుడు ఇండియా నుంచి కొంతమంది వస్తారు, మూవ్ అవుతుంటారు. సో వాళ్ళు అక్కడ కాస్త తెలుగులో అంటే వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళు చదువుకున్నారు. సో వాళ్ళ స్కూల్లో చదువుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుగు సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి మన బడిలో మేము చేరుతామండి, మా ప్రొసీజర్ ఏంటి అని అడుగుతాం. సో మేము మొట్టమొదటిగా చెప్పేది వాళ్ళకి, ఎవరికైనా సరే 6 ఏళ్లు పైబడిన వాళ్ళకి ప్రవేశంలోనే ఎంట్రీ ఉంటుంది, కానీ కాస్త తెలుగులోని అక్షరాలు తర్వాత వాళ్ళకి పదాలు రాసే స్థాయిలో ఉన్నారు అంటే, వాక్యాలు రాసే స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఒక అడ్వాన్స్మెంట్ టెస్ట్ ఒకటి పెడుతున్నామండి. సో అడ్వాన్స్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకి క్లాసెస్ అకాడమిక్ ఇయర్ మొదలయ్యే 2వ వారంలోని అడ్వాన్స్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ అడ్వాన్స్మెంట్ టెస్ట్ లో గనక వాళ్ళు ఉత్తీర్ణులు అయితే వాళ్ళని వితౌట్ ఎనీ ఫర్దర్ కాస్ట్ వీ మూవ్ దెమ్ టు ది సెకండ్ లెవెల్, వీ అడ్వాన్స్ దెమ్ టు ది సెకండ్ లెవెల్. సో దీని పరంగా ఏంటంటే వాళ్ళు ఒక లెవెల్ స్కిప్ చేయొచ్చు, అలాగే వాళ్లకున్న నాలెడ్జ్ ని వాళ్ళు మళ్ళీ మొత్తం అంతా పునరావృతం చేసుకోకుండా వాళ్ళు డైరెక్ట్ గా నెక్స్ట్ లెవెల్కి
1: వెళ్ళిపోయి. మనకి సమయం అయిపోతుంది. చివరిగా మీకు పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా చేరాలి, ఎప్పటి వరకు ఉంది, డెడ్ లైన్స్ ఏంటి, ఆ విశేషాలు చెప్పండి శ్రీకాంత్.
0: పేరెంట్స్ కి, తల్లిదండ్రులందరికీ నాకు ఒకటే విజ్ఞప్తి అండి, భాష అనేది కేవలం మాట్లాడటానికే కాదు, మన మూలాలు మరియు సంస్కృతి బంధానికి కలిపే వారధి. సో పిల్లలు ఇంగ్లీష్ ఎలాగో నేర్చుకుంటారు, ఎలాగో మాట్లాడతారు, వాళ్ళు బయటకు వెళ్తే మనం వాళ్ళని ఆపలేం,
1: తప్పదు ఇంకా.
0: ఇంట్లో కనీసం మనమైనా వాళ్ళతో తెలుగులో మాట్లాడదాం, ఎందుకంటే మన భాష మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం మర్చిపోకూడదు. మన భాషను మర్చిపోతే మన తల్లిని మర్చినట్టే. సో దయచేసి మీరు పిల్లలతో తెలుగులో చక్కగా మాట్లాడండి, వాళ్ళకి తెలుగు నేర్పించండి. తెలుగు నేర్పిస్తే వాళ్ళకి ఉన్న ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది, ఎందుకంటే మేము పలు భాషల్లో మాట్లాడగలమన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హై స్కూల్ క్రెడిట్స్ మాత్రమే కాకుండా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్ కాలేజ్ ప్రొఫైల్ బిల్డింగ్ కి కూడా మాతృభాష నేర్చుకోవడం గొప్ప ఆస్తి అవుతుందండి. ఈ 2 విషయాలు పరిగణిస్తూ దయచేసి మీరు తెలుగు నేర్పించండి.

0: పిల్లలకి, అలాగే తెలుగులో మాట్లాడండి.
1: తప్పండి. సో ఇంకా మూడు వారాలు,
0: ఇంకా మూడు వారాలు లేవదండి, సారీ. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ మనకి ఏప్రిల్ నుంచి మొదలయ్యాయి, మేము అలాగే రీచ్ అవుట్ అవుతున్నాము. గత ఏడాది వరకు ఆల్రెడీ రిజిస్టర్ అయిన పిల్లలకి ఆగస్ట్ 31వ తేదీ లాస్ట్ తేదీ అండి నమోదుకి, దయచేసి తొందరగా నమోదు చేసేసుకోండి. అలాగే కొత్త రిజిస్ట్రేషన్స్ వాళ్ళందరికీను మాకు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి క్లాసులు మొదలవుతున్నాయండి. ఇక్కడ వేర్వేరు లొకేషన్స్ లోని DFWలో 30 పైగా లొకేషన్స్ ఉన్నాయి. ఫ్రిస్కో, మెకెనీ, ప్లేనో, వైలీ, యూ కాల్ ఇట్, వేరే ఓకే, ఫోర్ట్ వర్త్ వరకు, ఆర్గైల్ వరకు కూడా వెళ్ళిపోయాము. ఎక్కడ ఆగట్లేదు మేము, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని మొత్తాన్ని వెళ్తున్నాము. సో అలాగే సెప్టెంబర్ 10వ తేదీ నుంచి క్లాసెస్ మొదలవుతున్నాయి, దయచేసి మీరు నమోదు చేసుకోండి. నమోదు చేసుకున్న తర్వాత మీకు సో క్లాసెస్ మొదలైన తర్వాత మీకు ఒక చిన్న విషయం అని చెప్పాలి. ఈ ఏడాది నుంచి బాలరంజని అనే ఒక అప్లికేషన్, మనబడి అప్లికేషన్ మీకు యాక్సెస్ ఉంటుందండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు బాలరంజని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తొందరగా అందులో లాగిన్ అయ్యి మీ యాక్టివిటీస్ పిల్లల చేత యాక్టివిటీస్ చేయించండి. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తొందరగా మీకు బుక్స్ ఆన్ టైం వస్తాయి, అండ్ మీకు టీచర్స్ మ్యాపింగ్ కూడా ప్రాపర్ గా మీకు దొరుకుతుందండి. సో దయచేసి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఇది మనది.
1: శ్రీకాంత్ గారు ఏంటో ఫ్రెండ్ తో మాట్లాడినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు తెలుగు భాషకు చేస్తున్న సేవ, మీరు మనబడి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ టాకింగ్ టు యూ.
0: థ్యాంక్ యూ వేణు గారు. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ది లీడర్షిప్ ఆఫ్ మనబడి టీమ్ హియర్ ఇన్ డాలస్ అండ్ ఆల్సో వరల్డ్ వైడ్. సో థ్యాంక్ యూ సో మచ్.
1: ఆసమ్. అదండి సంగతి. సో త్వరగా మనకి ఆగస్ట్ 31వ తారీఖు వరకు నమోదు చేసుకోవచ్చు. సో త్వరగా మనబడిలో రిజిస్టర్ చేసేయండి మన పిల్లల్ని. సరే, మనం ఒక మంచి పాట విందాం. ఈ పాట తర్వాత మళ్లీ మనం మాట్లాడుకుందాం. ఈ పాట గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకోవాలి నేను.

സ്വാതികിരണം സിനിമനിച്ച് മെരുവൻ ആ പാട്ട് അനതിനീയറ Sung by none other than the great Vani Jayarangaru. Keshanadgar cinema lo ilante tough paatalu Shankarabarnal cinema lo kuda ividiki chaala broche varu annu anukunta Vani Jayarangaru konni paatalu untai cute ga untai ఈ పాటకి ఆవిడికి నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ తనది మూడవ అవార్డు 3 నేషనల్ అవార్డ్స్ అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ పాటని ఆఫ్ కోర్స్ శాస్త్రి గారు రాశారు అండ్ ఈ సినిమా టైటిల్స్ చూస్తే సంగీతం అందించింది మహాదేవన్ గారు అని ఉంటుంది కానీ ఈ పాట ఒక్కటి ఈ పాటకి పిక్చర్ అది కంపోజ్ చేసే ఆ టైంలో మాధవన్ గారికి కొంచెము హెల్త్ బాగాలేకపోతే ఆయన శిష్యుడు పూహులేని గారు ఈ ట్రాక్ ని కంపోజ్ చేశారు బట్ ఆయన మాత్రం ఆయనకి ఆయన క్రెడిట్ తీసుకోకుండా మహాదేవన్ గారికే తన రెస్పెక్ట్ తోటి ఆ క్రెడిట్స్ ఆయనకి ఇచ్చారన్నమాట ది గ్రేట్ వాణి జయరామ్ గారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సరే ఇంతక మనకి ప్రసాద్ వర్మ అన్నట్టు మనకి ఇట్లా మ్యూజికల్ బేస్డ్ మూవీస్ లో ఇలాంటి కాంప్లెక్స్ పాటలు ఉండడం సహజమే కానీ మామూలుగా మన రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లో కూడా ఇలాంటి పాటలు కాంప్లెక్స్ పాటలు చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తర్వాత

రాబోయే పాట. ఈ పాట ఏ సినిమాలోది, ఎవరు పాడారు, ఆ కథా కమామేషం మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగునేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఈ పాటతోటి మనము బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కొన్ని మంచి మంచి పాటలు ఉన్నాయండి. డోంట్ గో ఎనీవేర్, యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. పాటలు వింటూ నాకు తెలిసిన ఆ పాటలకు సంబంధించిన విశేషాలు మీతో పంచుకుంటూ వెళ్తాను.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 పిఎం ఓన్లీ ఆన్ 107.9 ఎఫ్ఎం HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీర్ వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమిక పాటర్.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఆలాపన సినిమా నుంచి మీరు విన్న ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో. సరే అండి, కొన్ని ఒక రిక్వెస్ట్ సాంగ్ మనకి ప్రసాద్ వర్మ రిక్వెస్ట్ చేశారు. ఈ పాట వినిపించబోయే ముందు, ఈ పాట ఏ సినిమాలోది, యాక్చువల్లీ ఎవరు పాడారు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సరవి. అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్.

ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం చాలా సార్లు చూసిన సినిమా కానీ చాలా సార్లు విన్న పాట కానీ విన్న ప్రతిసారి కూడా దాంట్లో ఆ పాటలో ఉన్న కొన్ని న్యూయాన్సెస్ అబ్బా ఇది ఉందా అని అనిపిస్తుంది. నేను ఈ పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రసాద్ వర్మ ఫర్ దట్ రిక్వెస్ట్. ఆ మధ్యలో ఇంటర్లూడ్ లో ఆ ఎలక్ట్రిక్ గిటార్ ఉంటుంది, అది అట్లా కంటిన్యూస్ ఒక్కొక్క స్కేల్ అలా పెంచుకుంటూ పోయి ఓ మ్యాన్ అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ ఆ చివరిలో ఆ వయలిన్ ద గ్రేట్ శశి ప్రీతం కాంపోజిషన్, అండ్ తనే పాడారు. కొన్ని కొన్ని పాటలు ఇంకా వాళ్ళ తప్ప ఇంకెవరు పాడలేరు అనిపిస్తుంది. బట్ ఎందుకో ఒక థాట్ ఇంతకుముందు ప్రసాద్ వర్మతో కాన్వర్సేషన్ కూడా అన్నాను, ఈ పాటను కనుక కేకే కనుక పాడితే ఎలా ఉండేది. జస్ట్ ఇమాజినింగ్, ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ హావ్ బీన్ బ్యూటిఫుల్. ఓకే సరే అండి, ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. ఈ తర్వాత పాట ఈ పాట పాడింది ఎవరు అండ్ సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. నేనైతే విని చాలా రోజులైంది, అప్పుడెప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రేడియోలోనే ఈ పాట వినిపించాను, తర్వాత ఇప్పుడే వింటాం. ఐ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. పాడింది ఎవరు ఆర్ సినిమా పేరేంటి, రెండిట్లో ఆ రెండు తెలిసిన సమాధానం నాకు ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

ఎంత కష్టమండి ఆ పాట పాడడం. చిత్రమ్మ పాడిన పాట అల్లరి పిల్ల సినిమా నుంచి మీరు విన్న పాట. సరే, ఇంకొక ఫీమేల్ సింగర్, నాకు చాలా ఇష్టమైన ఫీమేల్ సింగర్, అండ్ ఒక ఈ పాటలో అసలు ఆ హై నోట్స్ ఎలా అందుకుంటుందో ఆవిడ, ఇట్స్ అన్ఇమాజినబుల్. చాలా ఇష్టమైన పాట, కొంచెం ప్యాథోస్ టచ్ ఉంటుంది, బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఈ సినిమాలోది. తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

శ్రేయ ఘోషాల్ అద్భుతంగా పాడిన పాట, ఒకరికి ఒకరు సినిమా నుంచి శ్రీకాంత్ భరతం కాల్ చేసి సరైన సమాధానం చెప్పాడు. సరే అండి, కొంచెం అంత స్లో పాట బట్ బ్యూటిఫుల్ పాట, విన్నాక కొంచెం ఫాస్ట్ పాటతో బంతా అయినా. సో అండ్ ఇదే సాకుతోటి మా అభిలాష కూడా తీర్చేసుకుంటున్నా. కొంతమంది కనెక్ట్ అయి ఉంటారు నేనేం చెప్పాను. సరే ఈ పాట వినేద్దాము. ఈ పాట గురించి ఏం చెప్పాలమ్మా, క్వశ్చన్ ఏం లేదండి, పాట విని ఎంజాయ్ చేయండి, కుదిరితే డాన్స్ చేయండి. ఐ లవ్ యూ.

ఎవర్గ్రీన్ గీతాంజలి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, దీంట్లో ఆ పాటకి శాస్త్రి గారు రాశారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఐ డోంట్ నో, ఆర్ వేటూరి గారా, మేబీ వేటూరి, ఐల్ వెరిఫై. బట్ ఆ టంగ్ ట్విస్టర్ అండి, ఎప్పుడన్నా సరదాగా పాడుకుందాం అనుకుంటే ఎప్పుడు ఎక్కడొక్కడ మిస్టేక్ అయితే తప్పకుండా చేస్తూ ఉంటాం. సో అలా మన థీమ్ లోకి ఫిట్ చేయించా ఈ పాటని. ఓకే, బట్ ఇంక నెక్స్ట్ వినబోయే పాట, యాక్చువల్లీ టైం తక్కువ ఉంది, పాట వినేద్దాం, పాట గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ పాటతో బ్రేక్ లోకి వెళ్ళిపోదాం, బ్రేక్ తర్వాత ఇంకొన్ని సాంగ్స్ ఉన్నాయి మన థీమ్ లోకి ఫిట్ అయ్యేవి, అవి విందాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దే కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఇన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరబి. అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. మనం ఇవాళ కార్యక్రమంలో కొన్ని పాటలు, అవి ఛాలెంజింగ్ గా ఉంటాయి సింగర్స్ కి, ఇవి ఎలా పాడారబ్బా వీళ్ళు, ఎంత చక్కగా. అండ్ ఇంకొక విశేషం, ఇంతకుముందు మనం విన్నాం కదా పాట అభిలాష సినిమాలోంచి, ఈ పాటలో ఎవరన్నా మనం స్టేజ్ల మీద కాన్సర్ట్స్ లో కూడా మనము ఈ సినిమాలోంచి చాలా మంది చాలా పాటలు వేరే పాటలు పాడతారు, కానీ ఈ పాటని ఎంచుకునే సాహసం ఎవ్వరు చేయరు. ఎందుకంటే ఇట్ కెనాట్ బి రీక్రియేటెడ్, దట్స్ ఇట్, వన్ టైమ్, వన్స్ అండ్ డన్ టైప్ అనమాట. సరే, అలాంటి పాటే ఇంకొకటి నాకు చాలా ఇష్టమైన పాట. దీంట్లో పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ ఏముండవు, కానీ ఓన్లీ ప్యూర్ కాదు వాయిస్ బేస్డ్ సాంగ్. ఇది విందాము ఈ పాట. ఈ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.

షాహుల్ హమీద్ అనే అబ్బాయి పాడాడు ఈ పాట. రెహమాన్ కూడా హీ లెంట్ హిస్ వాయిస్ ఎ లిటిల్ బిట్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, కానీ ఎంత చక్కగా పాడాడంటే, అండ్ దట్స్ వన్ ఆఫ్ ది బ్యూటీ అండి మ్యూజిక్ కంపోజర్స్ కి. ఈ పాట ఒక పాటని ఏ సింగర్ తో పాడించాలి అనేది అసలు ఆ టాస్క్ ఎలా డీల్ చేస్తారు, హౌ దే డిసైడ్, ఆ వెనకాల ఇన్సైట్స్ ఏంటో ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుంటుంది. అలా ర్యాండమ్ గా అయితే సెలెక్ట్ చేయరు కదా. ఓకే, చాలా మంది పాపులర్ సింగర్స్ ఉన్నారు, బట్ ఈ పాటని ఆ అబ్బాయికి ఎందుకు ఇవ్వాలి? ఐ డోంట్ నో, ఇట్ వాస్ ప్రాబబ్లీ మెంట్ టు బీ కదా. అండ్ ఈ పాటలో ఆబ్వియస్లీ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ లే ఉండవు, బట్ ఆ కోరస్ ఉంటుంది చూసారా, వాళ్ళు అని హమ్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్ గా అదే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, డి యూ ఫీల్ ద సేమ్ వే? లెట్ మీ నో. స్టూడియో ఫోన్ చేయండి, 972-636-1966 ఈజ్ ద నెంబర్. సరే, ఇంకొక పాథోస్ టచ్ ఉన్న పాట, ఇది కూడా చాలా కష్టం అండి ఈ పాట పాడము. ఈ పాట పాడింది ఎవరు? వాయిస్ విని మీరు వెంటనే గుర్తుపడతారు, ఐ నో దాట్, బట్ లెట్ సీ.

ఏం పాట కదా, అసలు ఆ హై నోట్స్ ఎంత ఫ్లాలెస్ గా ఎంత ఈజ్ తో పాడారు చిత్రమ్మా. టేక్ అ బౌ చిత్రమ్మా. ఓకే, కొంచెం మళ్ళీ టైంలో వెనక్కి వెళ్ళిపోదాము, ఒక డ్యూయెట్ విందాము. చిరంజీవి అండ్ రాధిక, నో సుహాసిని, యాక్చువల్లీ రాధిక కూడా ఉంటారు బట్ చిరంజీవి అండ్ సుహాసిని మీద పిక్చరైజ్ చేసిన ఈ పాట. ఎవరు పాడారు, ఫీమేల్ గొంతుక ఎవరిది? ఈజీ ప్రశ్న అండి. సో లెట్ మీ సీ మీలో ఎంతమంది పసిగడతారు. పాట వినండి, ఈ పాట పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు?

దీనిలో బ్యూటీ ఏంటంటే చివరిలో ఒక ఒక వాయిస్ అలా హై టెంపోలో ఉంటే ఇంకోటి అలా లోకి వెళ్తుంది. ఆ రెండు కాంబినేషన్ దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఆ టెక్నిక్ ని మ్యాన్ ఐ సింప్లీ జస్ట్ లవ్ ఇట్. హూ ఎల్స్? శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. జానకమ్మ అండ్ ఎస్పీబి, వీళ్ళ కాంబినేషన్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇళయరాజా గారు జానకి గారిని ప్రిడామినెంట్ గా తన మూవీస్ లో పాడిచ్చారు ఫర్ దిస్ వెరీ రీజన్, ఆవిడ రేంజ్. అండ్ ఎక్కడో చదివానండి వాళ్ళు ఇట్లా ఈ హై నోట్స్ అట్లా గ్యాప్ తీసుకోకుండా పాడాలంటే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది సింగర్స్ ఇక్కడ మన చెస్ట్ లో ఇక్కడ ఎయిర్ పీల్చుకుని అక్కడి నుంచి పాడతారు. వాళ్ళు ఇట్లాంటి మహానుభావులు అబ్డమెన్ అట్లా పొట్ట ఏరియా నుంచి అక్కడ నుంచి పాడతారంట. అలా పాడితేనే ఆ ఇంపాక్ట్ వస్తుందంట. ఇంకోటి జానక్ గారి స్పెషల్ ఏంటంటే, అండ్ బాలు గారు ఒకసారి సరదా కామెంట్ చేశారు, ఆవిడ వెనకాల ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకుని నడుస్తూ ఉంటారండి, ఆవిడకి బ్రీదింగ్ ఇష్యూసే ఉండవు అనేసి. సో ట్రూ, అంత హై నోట్ సస్టైన్ చేయాలంటే ఎంత లంగ్ కెపాసిటీ ఉండాలి. అండ్ అది కెపాసిటీ ఉండడమే కాదండి, అది దాన్ని స్పేరింగ్ గా వాడుకోవడం. వాళ్ళు ఎంత అవసరమో శ్వాస అంతే వదులుతారంట ఆ పాట పాడేటప్పుడు, ఎందుకంటే దే కన్సర్వ్ దట్ సో దే కెన్ ల్యాండ్ ప్రాపర్లీ. అదొకటి. అండ్ ఆఫ్ కోర్స్ దేవుడిచ్చిన వరము, అండ్ మనం చేసుకున్న పుణ్యం ఆ ఎరాలో మనం పుట్టడం. ఏం పాట అండి, ఆత్రేయ గారు రాశారు. అయితే ఇంత త్రీ టైమ్స్ ఐ థింక్ ఐ మెన్షనింగ్ దిస్ థర్డ్ టైమ్ ఆన్ మై షో టుడే. కొన్ని పాటలు ఆ లిరిక్స్ వింటుంటే కూడా కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. ఎన్నిసార్లు ఎప్పటి నుంచి విన్నాము, దశాబ్దాల నుంచి వింటున్నాము ఈ పాట. కానీ రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో, చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషి అవుతాడు. అమేజింగ్ అమేజింగ్. సరే అండి, మనము ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 9726361966. మనకి స్లో సాంగ్స్ ఈజీ అనుకుంటాం పాడడము, కానీ చాలా చాలా కష్టం. ఇన్ఫాక్ట్ ఈ ఫాస్ట్ బీట్ సాంగ్స్ కంటే ఇలాంటి పాటలు పాడడమే చాలా కష్టం, అట్లీస్ట్ ఇన్ మై ఒపీనియన్. మీరేమంటారు?

కార్తిక్ పాడిన పాటల్లో వన్ ఆఫ్ ది జ్యూల్స్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అండ్ ఇది స్లోగా ఉంది, ఏముందిలే అనుకున్నా, కానీ ఈ పాట పాడడం చాలా కష్టం అండి. అండ్ ఒక చోట హై నోట్స్ కెళ్ళిపోతాడు. అమేజింగ్ అమేజింగ్ హ్యారీ జయరాజ్ కాంపోజిషన్ లో. సరే అండి, టైం ఒకటైపోయింది, మా కౌశిక్ వచ్చేసాడు అండ్ హీ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఫర్ నెక్స్ట్ 3 అవర్స్. అండ్ మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది. వాస్ అబ్సల్యూట్ ప్లెజర్. ఇవాళ షో ఎలా చేస్తానో ఏంటో అనుకున్నాను, బట్ మ్యాన్ యువర్ రెస్పాన్స్ రియాక్షన్స్ మీన్స్ అ లాట్. ఫోన్ చేసి నాతో మాట్లాడే మీరందరికీ ధన్యవాదాలు. అగైన్ అంటిల్ నెక్స్ట్ వీక్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. ఈ తర్వాత వినిపించబోయే పాట, అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ ఫిట్ దట్ ఇన్ ద షో. అండ్ ఈ పాట సగంలోనే మనం బ్రేక్ టైం కి వచ్చేస్తాము, బట్ కొంచెమైనా ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయినా మీరు విని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, వేణు చెరుకుపల్లి. అంటిల్ నెక్స్ట్ వీక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
5: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పండరా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ కేటరింగ్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్విన్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
9: అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday, starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Boring long drives ki, tiring work hours ki, Cattail Solution. Radio Surabhi. Americano Telugu Restam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్

0: ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిశ్ర లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: సో వినేసా మనం పాట ఫ్రమ్ ద మూవీ సరైనడు తెలుసా తెలుసా పాట. అండ్ సరైనడు ఇస్ అ 10-year-old మూవీ విచ్ ఇస్ అగైన్ టైమ్ ఫ్లైస్ ఇస్ ఇన్సేన్ దట్ అప్పుడే 10 years అయింది ఆ సినిమా కూడా వచ్చేసి. అండ్ వీ గాట్ అ లాట్ ఆఫ్ అదర్ గుడ్ సాంగ్స్ కమింగ్ అప్ అండ్ యు గాట్ అ ఫ్యూ రిక్వెస్ట్ సాంగ్స్ అస్ వెల్ దట్ ఐల్ కీప్ ప్లేయింగ్ బట్ ఐ లవ్ టు గెట్ మోర్ రిక్వెస్ట్ సాంగ్స్ కాల్ చేసేయండి 972-636-1966. In that way, we were talking about the difference in the actual independence itself, kada. So, America got its independence, Declaration of Independence, we know that. But India, lo, it wasn't as straightforward as that. So, let's compare America first. So, because America has been 250 years, by the time 1776, lo, ochina, independence ochina. All right, looks like we have a caller. Hello, Radio Surabhi, call jesaru, on eru narmi peru. I'm sorry, Mali Jeftara?
1: Siri.
0: Siri, girl, hello, Siri. How are you? Hello, hello. Siri garu, hello naru, on air naru.
1: Yeah, baanu nandi mi rendu kunnaru. Telugu maatladatledu, English lo maatladunnaru.
0: నేను నాకు ఇంగ్లీష్ నాచురల్ గా ఎక్కువ వచ్చేస్తుందండి బికాస్ ఐ వాజ్ బోర్న్ అండ్ రైజ్డ్ హియర్.
1: తెలుగులో మాట్లాడుతుంటే బాగుంది.
0: ట్రై చేస్తానండి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను.
1: సడన్ గా ఏంటి రేడియో సరుకులు తెలుగు రావటం లేదు, ఏమైంది అనుకుంటున్నా.
0: యా నా షో స్పెషాలిటీ ఏంటి అంటే ఐ స్పెషాలిటీ కాదు, దట్ ఇస్ మై యునిక్ పర్సనాలిటీ. నేను ఐఎమ్ ఏబిసిడి అంటారు కదా, నేను ఇక్కడ బుట్టి పెరిగాను. సో నాకు తెలుగు వచ్చు బట్ నాచురల్ గా ఇంగ్లీష్ వచ్చేది.
1: తెలుగులో మాట్లాడుతుంటే బాగుంది,

0: చేస్తానండి. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగు మాట్లాడతారనమాట. ఈరోజు
0: ట్రై చేస్తానండి. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: నేను డైలీ వింటుంటాను, మీది ఇదే ఫస్ట్ టైం వింటున్నాను.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. డూ యూ హ్యావ్ ఎనీ సాంగ్ రిక్వెస్ట్?
1: యా, వాయిస్ చాలా బాగుంది మీది.
0: థ్యాంక్ యూ.
1: కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: నా సాంగ్ రిక్వెస్ట్ ఏదైనా సూపర్ స్టార్ కృష్ణ ఇవ్వండి.
0: సూపర్ స్టార్ కృష్ణ గారు,
1: నా కోసం వచ్చింది ఈ వేళ.
0: Okay, definitely, Gandhi. I'll try to play that song. Like, put it, sorry, part of play, jaysay, badal, mere part is the bond to nemo. Already, saga baad is adhiru.
1: Abdu, aina, singer is adhiru.
0: That's good. But thank you so much, Siri Garu. I'll try to play that song. Thank you.
1: Thanks. Bye.
0: Yeah, okay. So, Telugu lo maatadaniki try chestanu. Those of you who have been listening to me for the last 2 years now, again, time flies. నాకు నాకు తెలుగు వచ్చు, మాట్లాడతాను, బట్ బికాస్ ఐ గ్రో అప్ హియర్ నాకు ఇంగ్లీష్ నేచురల్ గా వచ్చేస్తుంది. బట్ ఐల్ డెఫినెట్లీ ట్రై టు టాక్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ ఈక్వల్లీ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. సో ఇందాక మాట్లాడుతున్నాం అమెరికా. సో అమెరికా బికేమ్ ఇండిపెండెంట్ ఎప్పుడు? 1776 అంటున్నా, 1776 లో. సో 250 ఇయర్స్ అగో. బట్ వాళ్ళు బై ద టైమ్, దట్ వాస్ ఓన్లీ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, దట్స్ వన్ ఇట్ వాస్ సైన్డ్ కదా. బై ద టైమ్ ఒక కొత్త గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి అండ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ కైండ్ ఆఫ్ అడాప్టెడ్ అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫెల్ ఇన్ ద ప్లేస్ టు స్టార్ట్ ఆన్ దర్ ఓన్ ఫ్రమ్ ఫ్రెష్, దట్ వాస్ 1787. So, enta oka 12 years tarvata kada, that was, it took some time, but it was a pretty much straightforward process. Akkada anta hiccups, you could say, avaled. India situation lo atla kadu. They had to go through a lot of hardships, and it only took 3 years. Independence 1947 lo ochina, 1950, which is when January 26th is when sort of the constitution went into effect. Republic Day antar dani kada. And Independence Day and Republic Day are not the same, but Republic Day ki raavadaniki Independence Day nichi there was a lot of stuff that happened. So dan gurinchi mana maatladadamu. We just talked about what America had to go through. We will talk about what India had to go through. But before that, here is a song from the movie Peddi. Talked about what America had to go through. We will talk about what India had to go through. But before that, here is a song from the movie Peddi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Oi, biryani tintava?
5: Marchipoyava? I am gonna die. Salad.
4: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
5: Inti rendu order chestunava?
4: Anta vari avaku M&M vala weekend offer chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus vala special live 100 biryani to double kamita free.
5: Sharing is caring. Telusa?
4: M&M 1900 Marketplace Boulevard, Irving.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెంట్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family. Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/

గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఆర్ జస్ట్ $29 అండ్ మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. కాల్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెం అట్ 3234 Forest Lane ఇన్ డాలస్ టెక్సస్. ఐమ్ రన్నింగ్ ఆన్ అబౌట్ 3 hours of sleep. So, konjam na Telugu, English atu ittuga unte, that's probably why. But next question, before we continue on with our show. This one, again, we're still keeping it easy. Which independence movement happened after World War II? Which independence movement happened after World War II? So, konjam dates, konjam meer alojiste, I think you can get that pretty easily. Again, which independence movement happened after World War II? World War II. Call Jansen a number, 972-636-1966. And meeku edaina song request unte kuda meeru call chesi cheppachu, and I'd be more than happy to play that on air for you guys. So here is the song from the movie Raja Saab. And again, the question, which independence movement happened after World War II?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring workouts ki, ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: skills, calibration, knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: All right, so welcome back. We've been playing an Independence Day game in celebration of yesterday's independence. In that category, the question was, which independence movement happened after World War II? And Maki Rameshkar called Jay Sasaru and he gave the correct answer. Yes, it is India's independence movement. And technically, because it is also Pakistan's independence movement, because India's independence partition, etc. We know the story. So technically, two countries ki independence vachinatta ayindadi. So yes, that's what happened after World War II. India's independence was the one. So thank you so much, Ramesh Garu. And my song request is that I'm going to definitely play from an old Ravi Teja movie that a lot of people haven't heard in a long time. But we've had a lot more questions coming up about India's independence and America's independence. It's like game artunamu, charamani call chestunaru, and super excited to see that. But now I'm going to make it a little bit more difficult. Maybe there might not be a right or wrong answer with this one. There might be a more broader answer. So let's make it more complicated. Call the answer. The number is 972-636-1966. Before I ask that question, Telugu literature and music lovers kosam oka very special event. Legendary lyricist Veturi Sundara Ramamurthy Garu Memorial Celebration is happening on August 16th, Sunday afternoon at 3:30 p.m. at the Memorial School High School Auditorium in Frisco. Which is happening, meaning right now. It just started a little bit ago, so definitely go there if you haven't planned that already. Veturi Garu mana Telugu cinema పాటలకు చాలా అన్ఫర్గెటబుల్ కాంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌన్స్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి. హ్యాపెనింగ్ ఆన్ ఆగస్ట్ 16th at 3:30 p.m. in the Memorial High School Auditorium in Frisco. అందరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. And finally, restaurant owners, listen up. Slow hours and two less walk-ins for your restaurant. Deals Banana is a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ఆల్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ద ఫస్ట్ 50 రెస్టారెంట్స్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫర్ ఫ్రీ ఫర్ ద ఫస్ట్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ అండ్ wait for customers to walk in, give them a reason to do so. Visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. Kada? All right. So next question. Now I said we're going to keep it a little bit more broad. We're going to see which one has, you know, a... Yeah, I'm going to say that because if I give too much away, I think it'll be a spoiler. Next question is, which independence movement had British rule as a major component? Which independence movement had the British rule as a major component? Call JLC. The number is 972-636-1966. Again, which independence movement had British rule as a major component? And Ramesh Garu, meet the part of request from the movie Na Autograph, and here's this one for you.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుము నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమైంది మీ
0: చెప్పమంటుంది
1: చెప్పనా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Istinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real

0: Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Hello, hello, hello, hello. Tuk, tuk, tuk. Yes, Super Sunday కార్యక్రమానికి స్వాగతం. బోలెడంతా మాట్లాడుకోవడానికి ఉంది ఇవాళ, అందుకే టాక్ టాక్ టాక్, దేర్ ఇస్ లాట్స్ అండ్ లాట్స్ టు టాక్ అని నేను ఇవాళ కార్యక్రమాన్ని అలా ప్రారంభించాను. వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మీరు వింటున్న ఈ కార్యక్రమం సూపర్ సండే. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM మీ సండేస్ మనమందరం కలిసి సూపర్ గా 3 అవర్స్ ఎంటర్టైన్ అయ్యే కార్యక్రమం. మరి ఇవాళ సండే కార్యక్రమంలో ఏం తీసుకొచ్చాను అంటారా? చాలా చాలా అండి, యథావిధిగా తెస్తాను. ఈ వారం నేను మిమ్మల్ని చాలాసార్లు కలిశాను, మీరు అనుకోవచ్చు ఇంకేముంది తల్లినో మాట్లాడడానికి అని. ఉంటుందండి, అలా ఉంటుంది, అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని లాస్ట్ ఫ్రైడే కలిశాను, సండే కలిశాను, మండే కలిశాను, ఈ ఫ్రైడే కలిశాను, ఇవాళ మళ్ళీ కలిశాను సండే. సో ఇలా చూస్తే చాలా రోజులు కలిసినట్టు అనిపిస్తోందా? నాకు అనిపించట్లేదండి. నాకు ఒక్కరోజు గ్యాప్ వచ్చినా అబ్బా ప్రోగ్రామ్ చేసి చాలా రోజులైంది అన్నట్టే ఉంటుంది. ఎనీవేస్, వింటున్న శ్రోతలందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ సండే. అందులోనూ మనకి శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి చాలా మంది బోలెడన్ని హడావుడులుగా చేసుకుంటూ ఉంటారు, ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు రాబోయే శుక్రవారం శ్రావణ శుక్రవారం పండగ. సో దానికి సంబంధించి మీరు షాపింగ్స్ లో బిజీగా ఉంటారు, పిలుపుల్లో బిజీగా ఉంటారు, అన్నిట్లోనూ హడావుడిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. లెట్ అస్ కంటిన్యూ దట్ హడావుడి. మీకు ఇంకేమన్నా మంచి మంచి హడావుడి పాటలు గుర్తుకొస్తే కాల్ చేయండి 972-636-1966 స్టూడియో నెంబర్. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ద వే టిల్ 7 PM.

0: మీకు అనిపించాలే కానీ 4 to 7 PM ఇవాళ మీరు మీ రిక్వెస్ట్ సాంగ్ తో కాల్ చేయొచ్చు. కొత్త పాత అండి, మీకు పాత పాటలు వినాలనిపించుకోండి ఫర్ ఎ చేంజ్, వాటిని కూడా మనం వినేద్దాం. అండ్ హిందీ సాంగ్స్ అప్పుడప్పుడు కొన్ని హిందీ సాంగ్స్ కూడా వింటూ ఉంటాం కదా, మరి అది ఎందుకు వదిలేయాలి? ఆ హిందీ పాటలు కూడా మీకు పాతకాలంది, ఐ మీన్ 80s 90s సాంగ్ కూడా ఒకసారి గుర్తుకొస్తోంది అంటే దట్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ మీ టు ఫైండ్ ఇట్ అవుట్. సో అలాంటి సాంగ్స్ కూడా మనము వినద్దాం. లేటెస్ట్ సాంగ్స్ అఫ్ కోర్స్ ఎనీ టైమ్. 9726361966 స్టూడియో నెంబర్. మరి శ్రావణ మాసం అని మాట్లాడుకున్నాం, మీరు రాబోయే శుక్రవారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారా? అయితే మీరు తప్పక విజిట్ చేయాలి ఇండియా బజార్. వరలక్ష్మి రత్నం ఈజ్ అరౌండ్ ద కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. ఈ శ్రావణ మాసానికి అథెంటిక్ పూజ స్పెషల్స్ తో పాటు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రాసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ ఆల్సో సేవింగ్స్. దట్స్ ఇండియా బజార్. సరే, మరి నేను మాట్లాడతాను చాలా చాలా అని చెప్పాను కదా లాస్ట్ వీక్, అంటే ఫ్రైడే ముందుగా ఫ్రైడే రోజు మాట్లాడాను. ఏంటంటే మన కొరియన్ కనకరాజు మూవీ గురించి చూశాను, నాకు ఇలా నచ్చింది ఇలా నచ్చలేదు అని మాట్లాడాను. అయితే ఇవాళ ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ విశ్వనాథన్ అండ్ సన్స్ చిత్రం గురించి. సో వింటున్న శ్రోతలు ఎవరన్నా ఈ సినిమా చూశారు, యూ వాంట్ టు షేర్, యూ వాంట్ టు టాక్ సంథింగ్, నౌ ఇస్ ద టైమ్. నేను ఇప్పుడు ఏమి ఆన్ ద అంటే ఆన్ ఎయిర్ టూ మచ్ రివీల్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మందికి సినిమా చూడాలి అనే ఉద్దేశం అయితే ఉంది. నిన్న కూడా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ థియేటర్ కొన్ని షోస్ అయితే హౌస్ఫుల్ ఉన్నాయి. నేను వెళ్లిన షోలో నాట్ మచ్, ఇట్స్ లైక్ 50% ఫుల్, బట్ టైమింగ్ అలా ఉందేమో. నా ముందు నా తర్వాత షోస్ నేను చెక్ చేసినప్పుడు ఆన్లైన్ లో ఇట్ వాస్ షోయింగ్ కంప్లీట్లీ ఫుల్ అనమాట. సో బేసిక్ గా అందరూ ఇష్టంగా చూస్తున్నారు ఆ సినిమా. ఇండియా నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది ఏమో అబ్బా అవు అంటున్నారు, నేనైతే యథావిధిగా ఇది ప్లస్ ఇది మైనస్ అంటూ రెండు పాయింట్లు తీసుకొచ్చాను. ఇఫ్ యూ వాంట్ టు షేర్ టాక్ టు మీ, నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను మీ కాల్. తర్వాత కాసేపు తర్వాత మాట్లాడుకుందాం మరింత అబౌట్ దిస్ లేటెస్ట్ మూవీ.
1: నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా?
2: పోయిసలాగా

లేటెస్ట్ పాటలు విందాం కాసేపు అని అనిపించింది. అండ్ ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను కదా చెప్పాను. యాక్చువల్లీ వీకెండ్, సామాన్యంగా మనం ఎవ్రీ టైం అంటాం ఇది వీకెండ్ అయిపోయింది, వీకెండ్ అసలు సండే ఈవినింగ్ అనేసరికి ఇంకేంటి వీకెండ్ అయిపోయింది అనుకున్నవన్నీ జరిగినంత గారికి జరిగాయలే వీకెండ్ కి ప్లాన్ చేసిన పనులు. మిగతా నెక్స్ట్ వీకెండ్ చూసుకుందాం, వీకెండ్ ఈస్ డన్ అని అనుకుంటారు సండే వచ్చింది అంటే. బట్ నిజానికి సండే వీకెండ్ కాదండి, వీక్ ప్రారంభం కదా. చిన్నప్పుడు మీరందరూ చదువుకుని ఉంటారు డేస్ ఆఫ్ ద వీక్ లో సండే మండే అంటూ స్టార్ట్ చేస్తారు, కానీ లేకపోతే మండే ట్యూస్డే అంటూ స్టార్ట్ చేయం కదా, సండే మండే అంటూ స్టార్ట్ చేస్తాం. సో డేస్ ఆఫ్ ద వీక్ లో ఫస్ట్ డే వచ్చేసి సండే. సో సాటర్డే సండే కలిపి మనం వీకెండ్ గా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ సాటర్డేకి సండేకి చాలా దూరం ఉంది, 6 రోజులు తేడా ఉంది. మనం కలిపేసి వీకెండ్ అనుకుంటున్నాం. సో బేసిక్ గా ఇవాళ వీక్ ప్రారంభం. సో హౌ ఇస్ యువర్ న్యూ వీక్ అలా అడగాలి నేను మిమ్మల్ని కదా.

ఇది తెలుసు కథ చిత్రం నుంచి, సిద్ధు చెన్నెలగడ్డ మూవీ అన్నమాట. యాక్చువల్లీ సిద్ధు చెన్నెలగడ్డ ఇన్ని మనం డీజే కింద అలా ఫిక్స్ అయిపోయినట్టున్నాం. టిల్లు అని మాత్రమే పిలవాలి, టిల్లు లానే అతని మూవీస్ కూడా అన్ని అలాగే ఉండాలి అని మనం అందరం అనుకుంటున్నట్టున్నాం. తెలుసు కదా మూవీ ఏదో కాన్సెప్ట్ తో ఏదో మొదలు పెట్టారు, కానీ ఇట్ డిడ్ంట్ గివ్ హిమ్ ఎ బిగ్ సక్సెస్. విశ్వనాథన్ అండ్ సన్స్ కదా, ఆ మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇటీవల? ఇఫ్ యూ వాంట్ టు టాక్ సంథింగ్, యూ వాంట్ టు షేర్ సంథింగ్, అది ఆ మూవీ పరంగా మీకు నచ్చిందా, ఫలానా అంశం మీకు నచ్చలేదా, ఇది బాగా కనెక్ట్ అయ్యాము, చాలా బాగుంది మూవీ అన్న, పర్లేదండి వన్ టైం వాచ్ అన్న, ఏదైనా సరే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నేను మీ కాల్స్ ని ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. ఆ తర్వాత నా ఒపీనియన్, కానీ అది కాసేపు ఆగి మనం మొత్తం స్పాయిలర్ అలర్ట్ గా ఇచ్చేయకుండా కొంచెం కొంచెం అనమాట, ఎందుకంటే చాలా మంది చూద్దాం అనుకుంటున్నారు కదా అందుకని.

సరే మరి అదంతా పక్కన పెడితే ఒక సరదా ప్రశ్నతో మొదలు పెడతాను. టాపిక్లు చాలా ఉన్నాయి బట్ వింటను వాళ్ళందరికీ ఒక చిన్న ఏమంటాం వేకప్ లాగా అనమాట. ఒకవేళ మీరు ఎండలకి ఏసీలో కూర్చుని చిల్ అవుతూ పాటలు వింటూ మా కార్యక్రమం వింటుంటే మీకు ఒక అంటే ఈవినింగ్ టీ ముందు ఒక వేకప్ లాగా అనమాట. ప్రశ్న ఏంటంటే, వన్ గర్ల్ షీ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ఎ 20-foot ల్యాడర్, ఒక పెద్ద నిచ్చెన 20-foot ల్యాడర్ మించి కింద గ్రౌండ్ మీద పడిపోయింది. అయితే షీ డిడ్ గెట్ హర్ట్, హౌ కమ్?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ మరియు పూజా హెగ్డే నటించిన చిత్రం. ఈ చిత్రం నుంచి మనం విన్న ఈ పాట. ఈ మండే ఎండల్లో చల్లటి మ్యూజిక్ చాలా ఉపశమనం. అలాగే తెలుగు లిటరేచర్ అండ్ మ్యూజిక్ లవర్స్ కోసమైతే ఒక స్పెషల్ ఈవెంట్, ఇవాళ ఒక ఈవెంటే జరుగుతోంది. లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందర్రామూర్తి గారు మెమోరియల్ సెలబ్రేషన్ అన్నమాట. ఆయన మెమోరియల్

సెలబ్రేషన్ ఆగస్టు 16 అంటే ఇవాళ ఆదివారం రోజున ఆఫ్టర్నూన్ 3:30 PM కి మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కోలో జరుగుతోంది. ఇట్ షుడ్ బి గోయింగ్ ఆన్ రైట్ నౌ యాజ్ వీ స్పీక్. వేటూరి గారు మన తెలుగు సినిమా పాటలకి ఇచ్చిన అన్ఫర్గెటబుల్ కంట్రిబ్యూషన్ ని సెలబ్రేట్ చేస్తూ రెనౌండ్ సింగర్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్ అండ్ ఆర్టిస్ట్ తో స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ని మిస్ అవ్వకండి. రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ మెమోరియల్ హై స్కూల్ ఆడిటోరియం ఫ్రిస్కో.

వి ఇది చిత్రం. మరి ఇవాళ ఏం మాట్లాడతాం, ఏం చేద్దాం అనుకుంటాం అంటే, ఇంకా అసలు నేను టాపిక్ అనౌన్స్ చేసే లోపలే మొదటి అరగంట అయిపోయింది మనకి స్టూడియోలో. మరి మాట్లాడుకుంటూ అలా నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్దాం. తిరిగి కలుసుకున్నాక మరింత మాట్లాడుకుందాం. అయితే ఏం మాట్లాడదాం అనుకున్నాను ఇవాళ అంటే గనక హ్యాండ్ రైటింగ్ గురించి అండి. హ్యాండ్ రైటింగ్ కి అసలు ఒక పెద్ద కథే ఉంది. హ్యాండ్ రైటింగ్ ని అనాలిసిస్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు. మన హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు ఎవరండి హ్యాండ్ రైటింగ్ వాడేది అంటారా? ఉంటండి, అక్కడ ఇక్కడ అరాకొరా వాడుతున్నాం మనం కూడా. ఆ విషయంగా మాట్లాడుకుందాం అనుకున్నాను. సో మీరు ఏదన్నా షేర్ చేసుకోవాలి హ్యాండ్ రైటింగ్ అన్న విషయంగా అంటే 9726361966 స్టూడియో నంబర్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Oh, hello, dinner plans enti group lo em support chesalaru?
3: What a dare. I'm completely exhausted. Dinner plans enti?
4: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడాగా నువ్వు చేసినావాటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
12: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
13: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ Indian Groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
14: మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఆల్రెడీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్స్ తో కాల్ చేయాలంటే 9726361966 స్టూడియో నెంబర్. అండ్ ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతల కోసం నేను ఆల్రెడీ చెప్పాను, మన విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఆఫ్ ఎయిర్ కూడా కాల్ చేయొచ్చు, ఆన్ ఎయిర్ కూడా కాల్ చేయొచ్చు. మనం లెట్ అస్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ దట్ లేటెస్ట్ రిలీజ్. అండ్ దాంతో పాటుగా నేను మీకు ఇవాళ టాపిక్ ఏంటి అని ముందుగా ఎందుకు చెప్పేశాను అంటే, మీరు 3 గంటల పాటులో ఎప్పుడు వీలైతే, ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా కాల్ చేసి మీ కంట్రిబ్యూషన్ కూడా ఇస్తారు అని, ఏంటంటే హ్యాండ్ రైటింగ్ మీద మాట్లాడదాం అని చెప్పాను. అలాగే ఒక ప్రశ్న ఇచ్చాను, సరదాగా పెద్దగా లాజిక్ వెతకకుండా సింపుల్ గా సరదాగా ఆన్సర్ చేయండి. ప్రశ్న మరొక్కసారి, ఎ గర్ల్ ఫెల్ ఆఫ్ 20 feet ల్యాడర్ నుంచి ఒక పాప పడిపోయింది, but she didn't get hurt at all. Nela meeda padipoyina she didn't get hurt. Why? How is it possible?

ఇష్క్ మూవీ నుంచి. మరి నేను నెక్స్ట్ ఏం పాట వినిపించినా నేను చూస్తున్నాను, ఎందుకంటే అన్ని నా ప్లేలిస్ట్ లోంచే నడుస్తోంది ప్రస్తుతం.

ప్రస్తుతానికి మీ ప్లేలిస్ట్ అంటే మీరు కోరిన పాట ఇంకా యాడ్ అవ్వలేదు, అంటే యూజువల్ గా ఈ టైంకి వచ్చేస్తాయి అన్నమాట రిక్వెస్ట్ సాంగ్స్, అందుకని. ఎనీవేస్ మరి ఇలా క్లాసికల్ డాన్స్ కి అభిమానం ఉంది మీలో అని అంటే గనక మన డాలస్ లో ఒక మంచి ఈవెంట్ జరుగుతోంది. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే రోజు గ్రాండ్ విలే ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పెర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ని వారు సిద్దం చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్స్ ప్రైస్ జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి $35, డిన్నర్ ఇంక్లూడెడ్ దాంట్లో. టికెట్స్ కోసం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం విజిట్ tinyurl.com/KathakPerformance2026.

ఫలక్నామ దాస్ ఈ మూవీ నుంచి ఈ పాట. మనకి పాటల లైన్ అప్ అయింది. అయితే నేను నాకు అడిగిన ఒక సాధారణ ప్రశ్నకి సమాధానం ఇచ్చేస్తాను. ఐ డింట్ గెట్ ఎ రైట్ ఆన్సర్, దట్స్ ద థింగ్. అండ్ వన్ గర్ల్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ 20-foot ల్యాడర్, అంటే ఒక 20-feet టాల్ ఉన్న ల్యాడర్ నుంచి కింద పడిపోయింది. అండ్ షీ డింట్ గెట్ హర్ట్.

third Sunday. Prati nela first Sunday and third Sunday we have a special segment Ayushman Bhava. Ee segment lo manaki renowned doctors, practitioners, and they have వాళ్ళ ఎక్స్పర్టైజ్ మన కోసం తీసుకొస్తారు. ఏళ్ల తరబడి వాళ్ళ ప్రాక్టీస్ లో వాళ్ళు తెలుసుకున్నవి మనకి చక్కగా ఒక ప్యాకెట్ లో లాగా అందించడానికి, మనతోటి మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకి వచ్చేస్తున్నారు. సో ఆ డాక్టర్ ఎవరు ఏంటి అనే విషయం మరి కాసేపట్లో నేను అఫ్ కోర్స్ రివీల్ చేస్తాను. అయితే ఇవాళ కూడా మనం ఎక్కువగా ఫోకస్ దేని మీద పెడతామంటే ఉమెన్ హెల్త్, ఉమెన్ వెల్బీయింగ్ అంతే కదా. గృహిణి కానీ ఇంట్లోని వాళ్ళు కానీ సామాన్యంగా దే డోంట్ టేక్ దట్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ దెమ్సెల్స్, అలా అది యూనివర్సల్ అండి, ఇట్ గోస్ ఆన్ వితౌట్ సేయింగ్. సో అలా మీరు ఎక్కడ మీరు ఇబ్బంది పడకుండా ఈ ప్రోగ్రామ్ కి ట్యూన్ ఇన్ అవ్వండి. చక్కగా మీరు ఏదైనా అడగాలన్నా, మీకు ఇదేమైనా వర్తిస్తుంది అని మీరు అనుకున్నా, లేదా దీని నుంచి మీకు ఏమైనా నాలెడ్జ్ వచ్చినా, వెల్ అండ్ గుడ్ కదా. సో 5 PM మనకి డాక్టర్ గారు అవైలబుల్ గా ఉంటారు. సో ఇవాళ కూడా మనము స్పెషల్ గా ఉమెన్ రిలేటెడ్ అండ్ దట్ ఉమెన్ గట్ హెల్త్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో. 5 PM టుడే.

సీతారామ చిత్రం నుంచి అన్నమాట మనం విన్న ఈ పాట. మరి సామాన్యంగా మంచి ప్రోగ్రాం వింటూ సరదాగా టైం అలా పాస్ అయిపోతూ ఉంటే అప్పుడప్పుడు ఆకలిస్తూ ఉంటుంది, రకరకాల ఇది వస్తూ ఉంటుంది. వాట్ టు డూ, వేర్ టు గో అంటారా? India Today's Happy Hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake. Every day from 4 p.m. to 7 p.m. bar snacks are at just $1 each and draft beers on only $2.99. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake.

అదండి, మనకైతే సాంగ్స్ చాలా బాగా కంటిన్యూ చేస్తున్నాము. మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే డూ కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్. అలాగే పాట వింటూ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్దాం. తిరిగి కలుసుకున్నాక ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతేనా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Amma, Saturday movie?
1: Mm-mm, Manapadi class.
3: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Welcome back. Meer vintunaru రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ మనము ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాము. ఇక్కడ

0: So always consult somebody who knows the subject and can guide you, or whoever is posting on the social media, ask them, is it good for me? Yes, ghee is good with the warm water first thing in the morning, but is it good for you?
1: Okay. Very good, doctor. Thanks for your response. Actually, our listeners would have definitely taken all your inputs. Thanks for sharing your time. Thanks for having, thanks for coming on air with us. So there's lots to talk. We'll have another day scheduled with you. Thanks a lot, doctor. So we are left with last 20 seconds. Yes.
0: Thank you so much.
1: Thank you. Yes, listeners, that is Dr. Vaidya Meenakshi Gupta.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatana అని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ actech.com or call 848-244-0213.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హెడ్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన ఆర్జే. అయితే ఇంతవరకు మనం సెగ్మెంట్ లో ఆయుష్మాన్ భవ, ఈ సెగ్మెంట్ లో మనము డాక్టర్ గారి నుంచి మంచి మంచి సలహాలు పొందాము. మరి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. ఆల్రెడీ నేను టాపిక్ అయితే షేర్ చేసేసాను మీ అందరితో, ఏ విషయంగా మాట్లాడతాను అంటే గనక హ్యాండ్ రైటింగ్ అండి. హ్యాండ్ రైటింగ్ మీద ఇవాళ మాట్లాడదాం అనుకున్నాను అని నేను చెప్పాను కదా. మీరు అంటారు హ్యాండ్ రైటింగ్ ఇవాళ రేపు ఎవరు రాస్తున్నారు, అసలు హ్యాండ్ రైటింగ్ అనేది ఉందా, స్కూల్స్ లో కూడా లేదు, పిల్లలు కూడా స్కూల్ కి ల్యాప్టాప్ లో ఐప్యాడ్ లో తీసుకున్నారు, ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్, ఎక్కడైనా అయితే గీతే కాస్త గీస్త రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా ఎక్కడన్నా వాడుకుంటారేమో, బట్ అదర్వైజ్ నోట్స్ రాయడం కానీ, ఎస్ఏ రాయడం కానీ, ఎక్కడన్నా దాన్ని సబ్మిట్ చేయడం కానీ, అసలు ఎక్కడుంది? క్వశ్చన్ పేపర్స్ లేవు, ఆన్సర్స్ లేవు, పిల్లలు ఎవరు వాడట్లేదు, పెద్దవాళ్ళు అసలు అఫ్ కోర్స్ మనం వాడట్లేదు, ఎప్పుడో వదిలేసాం రైటింగ్ కదా. మరి ఇంకేంటి హ్యాండ్ రైటింగ్ ఉన్న ఇంపార్టెన్స్ అంటారా? ఉందండి, ఆ ఇంపార్టెన్స్ ఎక్కడికి పోదు. అంతోకింత ఎక్కడో దగ్గర వాడుతూనే ఉన్నాం మనం హ్యాండ్ రైటింగ్ ని, ఎలా వదిలేస్తాను చెప్పండి. సో ఆ విషయంగా నేను మాట్లాడతాను. మరి సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పండి. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ కి 3 టాబ్లెట్లు ఇచ్చారండి, ఇచ్చి 30 నిమిషాలు ఒకటి చొప్పున వేసుకో అన్నారు. అది 3 టాబ్లెట్లు వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఏ డాక్టర్ గివ్స్ పేషెంట్ 3 pills అండ్ టెల్స్ టు టేక్ 1 every 30 minutes. హౌ లాంగ్ విల్ ద పిల్స్ లాస్ట్? అది క్వశ్చన్.

కృష్ణ వృంద విహారి ఈ చిత్రం నుంచి మనం విన్న ఈ పాట. మీకు ప్రశ్న మరొక్కసారి. Doctor gives three pills to a patient and tells to take one every 30 minutes. How long will the pills last? Doctor ichina pills aragantaku okati choppuna 30 nimshalaku okati choppuna moodu pills veskomannaru. Adi enta samayam padutundi? Adi naa question. At the same time handwriting gurinchi, manam handwriting gurinchi maatladukuntunnam. Meeku evarikanna manchi handwriting undi and mee handwriting chaala sarlu andaru appreciate chesaru. ఇంకో చెప్పన హ్యాండ్ రైటింగ్ బాగుంటుందో ఒక పెద్ద ప్రాబ్లమ్. ప్రతిదానికి పిలుస్తారనమాట. పెద్ద పెద్ద బ్యానర్స్ రాయాలన్నా, బోర్డ్స్ రాయాలన్నా, ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ మీద రాయాలన్నా, లేదా గిఫ్ట్ కార్డ్స్ మీద లాస్ట్ లో ఒక లైన్ రాయాలన్నా, ప్రతిసారి నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, నీకు రాసి నువ్వు హ్యాండ్ రైటింగ్ అంటారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకుంటే కనుక డూ కాల్ అస్ 9726361966 స్టూడియో నెంబర్. మరి ఆషామాషి కాదండి, ఒక బిజినెస్ పెట్టుకుని దాన్ని రన్ చేయడం, ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ గా అవ్వాలన్నా అక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడే చూడండి. ఇక్కడ అంటారా, రెస్టారెంట్ ఓనర్స్ యూ లిజన్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్, కంగారు పడకండి. డీల్స్ పనానా .com, ఎ ప్లాట్ఫామ్ వేర్ ద రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుక్

0: Just wait for customers to walk in. Give them a reason to. DealsBanana.com. Visit Chandy and become a partner and start turning your offers into more walk-ins. నాకు కాలర్ కాల్ చేశారు, ఐ థింక్ ఐ కాల్ డ్రాప్ అయింది, బట్ తిరిగి ప్రయత్నించండి. ఐఎమ్ సిట్టింగ్ హియర్, డెఫినెట్లీ నేను మీ కాల్ తీసుకుంటాను. అండ్ మనం మర్చిపోకూడదు, మనం ఒక మాట అనుకున్నాం, విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ గురించి కూడా మాట్లాడుకోవాలని కదా. ఇటీవల మీరు ఆ మూవీ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్ అండ్ ఆల్ టుగెదర్ నా ఉద్దేశం ఏంటి అనేది కూడా చెప్తాను ఆఫ్టర్ దిస్ సాంగ్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు, ఎవడి డబ్బు కొట్టండి.

అదండి, నాకు శ్రీకాంత్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పేశారు. బట్ మరి కొంతమంది అయితే ట్రై చేశారు, కరెక్ట్ ఆన్సర్ రాలేదు. బట్ నేను ఒక్క చిన్న క్లూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మీరు మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం గంటన్నర అని చెప్పకండి. అది కాదు అదన్నమాట. ఎంతో ఈజీగా అందరూ అనేస్తారే, అరగంటకు టాబ్లెట్ వేసుకుంటే ఏముంది గంటన్నర అంతే కదా అంటారు. అంతే కాదండి, అంత ఈజీ అయిపోతే ఎందుకు అలా అడుగుతాను చెప్పండి. ఎనీవేస్, సమాధానం తెలిస్తే కాల్ చేయండి 9726361966. అండ్ ఆల్రెడీ నాకు సమాధానాలు వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ప్రశ్నలోకి కూడా వెళ్ళిపోతున్నాను. మరొక ప్రశ్న కూడా అడుగుతాను. అండ్ మన కాన్సెప్ట్ హ్యాండ్ రైటింగ్, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం. సరే, ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ 10 క్యాండిల్స్ బర్నింగ్ అండ్ యూ బ్లో అవుట్ 3, హౌ మెనీ క్యాండిల్స్ ఆర్ లెఫ్ట్? ఇఫ్ యూ హ్యావ్ 10 క్యాండిల్స్ బర్నింగ్ అండ్ యూ బ్లో అవుట్ 3, హౌ మెనీ క్యాండిల్స్ ఆర్ లెఫ్ట్?

0: అదండి. సో నాకు ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చింది, బట్ సెకండ్ దానికి ఇంకా రాలేదు. ఏంటంటే నాకు ఒకటే మీరు అంటుంటే నవ్వు వస్తుంది. ఈ ప్రశ్నకి సమాధానం మరొకసారి ప్రశ్న రిపీట్ చేసి చెప్తాను, ఎందుకంటే ఇప్పుడే ట్యూనిన్ అయిన శ్రోతలు ఉంటారు కదా. యూ హ్యావ్ 10 క్యాండిల్స్ బర్నింగ్ అండ్ యూ బ్లూ అవుట్ 3 ఆఫ్ దెమ్. హౌ మెనీ క్యాండిల్స్ ఆర్ లెఫ్ట్? అయితే నేను ఒక శ్రోత అడిగిన దానికి నవ్వు వస్తుంది అన్నమాట. నేను 10 అన్నా తక్కువ అంటారు, 3 అన్నా తక్కువ అంటారు, 7 అన్నా తక్కువ, ఏది చెప్పినా మీది కాదు అదంటారండి. అందుకని నేను ఏది చెప్పట్లేదు అని చెప్పి ఊరికే సరదాగా కాల్ చేశారనమాట. నేనేమన్నాండి, ఇట్ డిపెండ్స్ మన లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అని తెలుస్తుంటాయి ఇలాంటి ప్రశ్నలకి. అంతే, సరదాగా అడిగే ప్రశ్నలే. ఎనీవేస్, మరి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం గురించి మాట్లాడదామన్నాను కదా. యాజ్ యూజువల్ ట్రైలర్ చూసే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, ఈసారి మనకి సూర్య గారు మరీ సింహం లాగా కాకుండా సింపుల్ అండ్ నార్మల్ మనలాగా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా ఒక క్యారెక్టర్ ప్లే చేశారు అని తెలిసిపోతుంది ఆ ట్రైలర్ చూసి. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా క్లియర్ గా అందులో ఉంది. అండ్ పక్కన మనకి ఉన్నారు మమితా బైజు. సో ఈ అమ్మాయి ఒక యంగ్స్టర్ కింద ప్లే చేశారు అని తెలిసిపోతుంది చాలా ఈజీగా. అయితే సినిమా పరంగా అయితే నేను మాట్లాడాలంటే కొంచెం లిటిల్ బిట్ ఉంది, మాట్లాడతాను. బట్ ఒక ఈ సాంగ్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వస్తుందండి, ఆ డైలాగ్ వరకు వినిపిస్తాను, వినండి. అండ్ అలాంటి డైలాగ్ కనుక ఎవరన్నా కొడితే ఎలాంటి అమ్మాయిలైనా పడిపోకుండా ఉంటారా? ఆ డైలాగ్ సరిపోదు. ఎందుకంటే ఇలాంటి డైలాగులు పెడతారు? అసలు ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలు ఉన్నారని అమ్మాయిలకి ఆశలు పెడతారు? ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్?
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి.
0: అంతే, ఆబ్వియస్లీ ఇలాంటి డైలాగులు పెడితే ఇంకా అమ్మాయిలు ఆశపడతారు కదండి. ఎనీవేస్, పాయింట్ ఏంటంటే ఇది కొంచెం ఫ్యూచరిస్టిక్ మూవీ అవుతుండొచ్చు, ఎందుకంటే చాలా మంది మనలాంటి వాళ్ళు ఇది ఇలా జరుగుతోంది ప్రపంచంలో అని తెలిసి నమ్మాలని తెలిసి కూడా నమ్మకుండా మనము దాటేస్తూ ఉంటాం. అలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి వీటిల్లో. బట్ ఎదర్ కేస్ లైఫ్ ఫ్యూచర్ లో ఇలా ఉంటుందేమో, ఐ డోంట్ నో, ఫ్యూచర్ లో అనే అంటున్నాను, బట్ ప్రెసెంట్ లో ఇక్కడ ఉంది అనే చెప్తున్నారు. పెళ్ళనేది ప్రతి వ్యక్తికి జీవితంలో ఖచ్చితంగా ఉండాలి, అవసరం అనేమి కాదు, జీవితం ఎలా అయినా బతికేయచ్చు అన్నట్టుగా ఉంది. రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, ఎవరి గురించి అయినా అవ్వచ్చు, ఇంపాక్ట్ ఏదన్నా ఉండొచ్చు, మనిషి మెంటాలిటీ మీద వర్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే విత్ మ్యారేజ్ వితౌట్ మ్యారేజ్ కూడా పీపుల్ ఆర్ సర్వైవింగ్ అన్నట్టుగా ఉంది. ఏదో ఐ డోంట్ నో, ఆ కాన్సెప్ట్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను, బట్ మంచి పాయింట్ ని రేజ్ చేసి మంచి పాయింట్ అలాగే ఉంచారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆయన చాలా క్లియర్ గా మెయింటైన్ చేశారు. అండ్ ఏజ్ గ్యాప్ అనే ఫ్యాక్టర్ ని డెఫినెట్ గా రూల్ అవుట్ చేయలేము అన్నట్టుగా అలా బాగా చాలా బాగా చిత్రీకరించారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఇంకా ఏమనిపించిందంటే ఇట్ కుడ్ బి లిటిల్ బిట్ మోర్. అంటే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి సూర్య గారు ఉన్నారు అండ్ మమితా బైజు ఉన్నారు అండ్ రాధిక గారు. సో మొత్తం 3 గంటల పాటు మెయిన్ క్యారెక్టర్స్ మీదనే మూవీ ఉండటం వల్ల సమ్ పాయింట్ యుల్ ఫీల్ లైక్ ద సేమ్ పాయింట్ ఇస్ బీన్ లైక్ నో స్ట్రెచ్ ఫర్ వెరీ లాంగ్ టిల్ ద ఎండ్ అనేసి. బట్ క్రేజీ ఉందండి, జనాలకి యంగ్స్టర్స్ అయితే చాలా కనెక్ట్ అవుతున్నారు. దే ఆర్ లైకింగ్ ఇట్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ దే ఆర్ గెట్టింగ్ ద మెసేజ్ ఫ్రమ్ దిస్. బట్ సినిమా చూడాలి, స్మూత్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి, బాదర్బందీ లేదు, బాదుకోటాలు ఉండకూడదు, సింపుల్ గా చూడాలి అనుకుంటే హ్యాపీగా చక్కగా చూడదగిన వన్ టైం వాచ్ మూవీ అని నేను అంటాను. థియరిటికల్ వాచా కాదా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్, యువర్ టైమ్ అండ్ యువర్ మనీ, యువర్ ఎనర్జీ దట్ యు వాంట్ టు స్పెండ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది. నేను 2 ప్రశ్నలు అడిగాను కాబట్టి ఆ 2 ప్రశ్నలకి సమాధానం ఇచ్చేస్తాను. డాక్టర్ గివ్స్ పిల్ three pills. Okay, doctor, 3 pills is chi. He'll ask the patient to take every 30 minutes one pill. So how long will the pills last? Ante 60 minutes and starting manaki first 1 minute lo manu teeskunte tarvata 30 minutes tarvata 30 minutes cheppuna moodu doses avadaniki kevalam 60 nimshalu maatrame padutundi. Naaku Shrikant garu correct answer chepparu modatlone, rest of them didn't get it correctly. Tarvata second question okati adigaanu. If you have 10 candles burning and you blow out 3 of them, how many candles are left? And idaithe matram mast funny ga ne nadichindi ani cheppali. Tala okati cheppi meer idante ad antaru kada ani cheppi nannu kuda tease chesaru. Thanks a lot for tuning in and calling. First of all, yes, right answer is 10. 10 candles burning unnappudu 3 blow out chesina akkada unna number of candles vachesi 10 ne. Aithe there is a twist in this. You have 10 candles burning, you blow out 3, how many are left after some time? అది నా క్వశ్చన్. దీనికి ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. ఎనీవేస్, మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే హ్యాండ్ రైటింగ్ గురించి. హ్యాండ్ రైటింగ్ అవసరమే లేదు, వాడకంలో లేదు అనటానికి లేదు, చాలా మంది వాడుతుంటారు. హ్యాండ్ రైటింగ్ మీద బేస్ చేసుకుని మనకి ఒక అనాలిసిస్ జరుగుతుంది. మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుంది, అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అతని ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ హీస్ కరెంట్లీ ఫీలింగ్, అంటే అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అనేసి. అట్ ద సేమ్ టైం నేను ఇటీవల ఒక పాడ్కాస్ట్ చూశానండి, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన దాంట్లో. దానికి సంబంధించి కొన్ని కొన్ని రకాల జాబ్స్ కి కూడా హ్యాండ్ రైటింగ్ టెస్ట్ పెడతారట, ఎస్పెషలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మన డిఫెన్స్ ఆర్మీ నేవీ వాళ్ళ దీంట్లో కూడా ఒక సెగ్మెంట్ లో ఇలాంటి టెస్ట్లు ఉంటాయట, విచ్ షోస్ ఆర్ దే రెడీ ఫర్ దట్ పర్టికులర్ ఛాలెంజింగ్ జాబ్ ఆర్ నాట్ అనేసి. సో అలాంటివి చాలా చాలా ఉన్నాయి, మనం మాత్రం సరదాగా మాట్లాడుకుందాం. ఒక మంచి క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. మన హీరో గారు లెటర్ రాస్తున్నారు, ఈ అమ్మాయి ఏంటి ఇలా టీజ్ చేస్తోంది, ఎవరి అమ్మాయి, ఏంటా సినిమా తెలిస్తే కాల్ చేయండి.
6: నందిని, ఆ రోజు జైలు దగ్గర కలిశాను, జర్నలిజం స్టూడెంట్ ని, గుర్తుపట్లా? ఏంటి తెగ సీరియస్ గా రాసిస్తున్నావు, ఎవరికి? అమ్మా ఎలా ఉన్నావా, ఇక్కడ నేను బాగానే ఉన్నావు, వేలకి అన్న తింటా.
7: తెలుగు రాదా?
6: నువ్వు రాసేది తెలుగా
7: కాదా?
6: అవునా?
7: అవును.
6: సరే ఈ పాంప్లెట్ తీసుకో.
7: చేతులు కాళ్ళు
6: అయితే జేబులో పెట్టా.
5: ఎవరి అమ్మాయి ఏంటా సినిమా, పేరు తెలిస్తే కాల్ చేయండి. 9726361966 స్టూడియో నంబర్. మళ్ళీ రిపీట్ చేయట్లేదు, చాలా ఫేమస్ సీన్ కదా, రిపీట్ చేయమంటారా? ఓకే, ఐ విల్ రిపీట్ లిటిల్ బిట్ వన్స్ అగైన్. ఒకవేళ మీరు వినటం అటు ఇటు కొంచెము మిస్ అయినా మరొకసారి వినండి.
6: ఏంటి తెగ సీరియస్ గా రాసిస్తున్నా, ఎవరికి? అమ్మా ఎలా ఉన్నావా, ఇక్కడ నేను బాగానే ఉన్నావు, వేలకి అన్న తింటా.
7: తెలుగు రాదా?
6: నువ్వు రాసేది తెలుగా
7: కాదా?
6: అవునా?
7: అవును.
6: సరే ఈ పాంప్లెట్ తీసుకో.
7: చేతులు కాళ్ళు
6: అయితే జేబులో పెట్టా.
5: అదండి విన్నారు కదా, ఏ సినిమానో తెలిస్తే కాల్ చేయండి.

0: మంచి పాట విన్నాం కదా శ్రీరామ్ కళ్ళల్లో ఈ పాట. మరి నెక్స్ట్ సాంగ్ కూడా నేనైతే రెడీ పెట్టాను. మీకేమన్నా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే డూ కాల్ మీ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఇంతాక నేను వినిపించిన సన్నివేశం వచ్చేసి యోగి చిత్రం నుంచి అండి. మనకి ప్రభాస్ గారు నటించిన మూవీ యోగి, ఆ చిత్రం నుంచి సన్నివేశం వినిపించాను. అది ఎందుకు ఎస్పెషలీ నేను హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అలా వినిపించాను. అయితే మరొక సన్నివేశం వినిపిస్తాను, ఇది సరదాగా వినండి, నవ్వుకోండి, తెలిస్తే సినిమా ఏదో కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతూ ఇది ఎందుకు వినిపిస్తున్నాను అంటే, రాయటం అంటే జస్ట్ ఏదో అక్షరాలు రాయటం కూడా కాదండి. హ్యాండ్ రైటింగ్ లో ఎటువంటి కలర్ వాడతాం, ఎటువంటి ఇంక్ వాడతాం, ఎంత ప్రెషర్ పెడతాము, ఏ అక్షరాలను ఎలా పెడతాం అనేది కూడా ఒక పెద్ద అనాలిసిస్ అట.
1: సదరు వాసు అనేవాడు ఏం చేస్తున్నాడు?
2: రికార్డింగ్ డాన్స్.
1: రికార్డింగ్?
2: రికార్డింగ్ డాన్స్.
1: ఓహో, అనుకున్నాను. అందుకేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు?
2: రాంగ్ స్టెప్ లే కాదు, కరెక్ట్ స్టెప్ లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ లేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా?
1: పాపం, ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు.
2: ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు? వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు.
1: అబ్బు, చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలు అదిరిపోతున్నా.
2: నువ్వే మిగతాలు చెక్కలేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా?
1: ఎవడు మర్డర్ చేసి? కోడ్నా మేకనా అని.
2: అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా చూడు.
1: అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా?
2: నేనేం ఉత్తుత్తినే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా?
1: ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు?
2: నాకు సిగ్గిస్తుంది.
1: అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా.
2: ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి.
1: దాంతో నీ పని అయిపోయింది, అదో గతి.
2: రామకృష్ణ గారు,
1: లేకపోతే ఏంటి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం.
0: ఎవరు రాశారో ఈ కపిత్వం, సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మరి నేను ఏం చేస్తాను అంటే గనక, మీకు నవ్వొస్తోంది కదా, నవ్వుకి చాలా చాలా ఇంపార్టెంట్ డెంటల్ హెల్త్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే గనక, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అట్ జస్ట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas, Texas. Dallas Smiles Dental and Orthodontics.

అదండి. సో ఇందాక నేను మీకు వినిపించిన ఆ క్లిప్పింగ్ వచ్చేసి చూడాలని ఉంది చిత్రం నుంచి అన్నమాట. సరే, మనము హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి అసలు ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంది అని కూడా చెప్పాను కదా. ఈ దీనికి ఏంటంటే ఎస్పెషల్లీ ఇది వచ్చేసి మన మనోభావాల్ని చెప్తుంది. అనలైజింగ్ దట్ హ్యాండ్ రైటింగ్ ఆర్ ఇట్ కుడ్ బి సిగ్నేచర్స్ ఆర్ ఎనీథింగ్ దట్ రివీల్ స్పెసిఫిక్ ట్రేట్స్ దట్ కోరిలేట్ విత్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ అంబిషన్స్ అండ్ ఫోకస్. అందులో చెప్పుకోవాలంటే ప్రముఖులు చాలా మంది ఉన్నారు మనకి తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే మనం ఎక్కువగా మనతో రిలేట్ అవుతాం కాబట్టి వాళ్ళతో రిలేట్ అయి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలాంటి వాళ్లలో లతా మంగేష్కర్ గారు, ఆవిడ దెన్ ఆవిడ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేస్తున్న వారు చెప్పారు, ఇట్ షుడ్ స్టాల్ అండ్ అసెండింగ్ అప్పర్ జోన్ స్ట్రోక్స్. అది ఎలా ఉంటుందంటే ఈ టాల్ అప్పర్ ఎక్స్టెన్షన్స్ దే రిప్రజెంట్ డిసిప్లిన్, అంబిషన్ అండ్ హై ఇంటలెక్చువల్ ఆస్పిరేషన్స్, అలాగే అన్బ్రోకెన్ కనెక్టివిటీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇలా ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ లో మనకి డౌట్ వస్తుంది, అన్బ్రోకెన్ కనెక్టివిటీ లాంటిది రావాలి అంటే కర్సివ్ రైటింగ్ రాయాలా? చిన్నప్పుడు మనం కర్సివ్ రైటింగ్ నేర్చుకున్నాము, రెగ్యులర్ రైటింగ్ నేర్చుకున్నాము, అప్పర్ కేస్ రాయడం నేర్చుకున్నాము, లోయర్ కేస్ రాయడం నేర్చుకున్నాము, ఇలా చాలా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మనకు అన్ని తెలుసు చేస్తాము. అయితే మరి ప్రతిసారి అదే రాస్తాము అని లేదు కదా, బట్ హౌ డస్ దట్ ఎఫెక్ట్ అంటే దానికి కూడా చాలా లాజిక్ ఉందండి దాని వెనకాల కూడా. సో మీకేమన్నా తెలుసా, మీ దగ్గర ఎప్పుడైనా ఎవరికైనా మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే వాళ్ళు ఎలాంటి పర్సన్స్ మీకు తెలిసి మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు, అంటే యాజ్ ఎ పర్సన్ హౌ ఆర్ దే తెలిస్తే ఏమన్నా మాట్లాడాలంటే ఏదైనా షేర్ చేయాలంటే 9726361966 స్టూడియో నెంబర్ టు కాలర్స్. మరి ఇప్పుడు కొంచెం డివియేషన్ తీసుకుని లాజికల్ గా ఉండి మీకు తెలిస్తేనే మీరు ఆన్సర్ చెప్పగలిగిన, దాదా తెలుసుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగిన ప్రశ్న వేస్తున్నానండి. యూజువల్లీ ఇట్ విల్ బి లైక్ కేబీసీ విత్ అంజనా, నాలెడ్జ్ బీట్స్ కన్ఫ్యూజన్ విత్.

అంజన. ఈ సెగ్మెంట్ లో ప్రశ్న ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో బ్లడ్ బ్లడ్ బ్లడ్ బ్లడ్ అనేది హ్యూమన్ బాడీ మొత్తం ఉంటుంది, అది అందరికి తెలుసు. అయితే విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో బ్లడ్ వెసల్స్? విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో బ్లడ్ వెసల్స్? తెలిస్తే కాల్ చేయండి. ఐ విల్ వెయిట్ అండ్ ఆ తర్వాత ఆప్షన్స్ ఇస్తాను.

0: సరే, నేనేం చేస్తానంటే మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఇది మీలో ఎంతమంది క్యాచ్ చేస్తారో నాకు తెలీదు. ఇట్స్ లిటిల్ బిట్ ఓల్డర్ మూవీ, మరీ ఓల్డ్ ఏం కాదు, బ్లాక్ అండ్ వైట్ కాదు, తెలుగు కలర్ మూవీయే. వినండి ఈ క్లిప్పింగ్. విన్నాక మరింత మాట్లాడుకుందాం. అండ్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు హ్యాండ్ రైటింగ్ అని కూడా మాట్లాడుకుందాం.
1: తీర్పు చెప్ప చంద్రారెడ్డి గారిని గౌరవించు. పాలిచ్చే ఆవును కొమ్ము పిండితే పాలు రావు, పొదుగు పిండితేనే పాలు వస్తాయి. ఏడుకొండల వాడు తిరుపతిలోనే ఎందుకుండాలి, సాయిబాబా షిరిడీలోనే ఎందుకుండాలి, అది పవిత్రత.
2: నేను నా పొలం వదులుకోను.
1: అసలు ఆవిడ ఆ పొలం కొనలేదని అందరూ అనుకుంటున్నారండే.
2: నార్మయ్య, నేను ఆ పొలం కొన్నట్టు ఈ దస్తావేజులు ఎరుదు. కావాలంటే చదువుకోండి. చక్రపాణి మాస్టర్ గారు స్వయంగా సంతకం చేసిన దస్తావేజులు అవి.
1: చక్రపాణి మాస్టర్ స్వయంగా సంతకం చేశారా?
2: అవును.
1: ఇంకేముంది, అయిపోయాడు ఫినిష్, కాసేపు ఓపి పట్టచ్చుగా. చక్రపాణి మాస్టరు నవంబర్ 19, 1977 సంవత్సరంలో వచ్చిన తుఫాన్లో చనిపోయారు. అవునా?
3: అవును.
1: ఈ పత్రాలు 1978 జనవరిలో రిజిస్టర్ అయ్యాయి. అంటే మాస్టారి శవం రిజిస్టర్ చేసిందా? చక్రపాణి మాస్టర్ అంటే అంతా బడిపంతులు అనుకుంటారు, కానీ ఆయన కుస్తీలు నేర్పేవాడు. ఆయనకు చదువు రాదు, నిశాని, వేలుముద్ర వేసేవాడు. కానీ ఇక్కడ చక్రపాణి మాస్టర్ సంతకం ఉంది. చదువు రాని ఆ మనిషి సంతకం ఎలా చేశారు?
4: ఇదే కేసు మన కోర్టులకు వస్తే తీర్పు చెప్పడానికి ఎన్నేళ్లు పడుతుందంటావు?
1: అట్ట ఇట్ట చేసి 10-15 ఏళ్ళు పడుతుందండి. కాబట్టి పొలం పంచాయతీకే చెందుతుందని తీర్పు చెబుతూ 15 సంవత్సరాలుగా పంటను అనుభవించిన పశుపతి గారు దేవాలయానికి 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తున్నాను.
0: అదండి సినిమా పేరేంటి. అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన సిగ్నేచర్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇందాక. సిగ్నేచర్ గురించి కూడా మాట్లాడినప్పుడు మరి అసలు సిగ్నేచరే చేయని వాళ్లు, వేలిముద్ర వేసేవాళ్ల పరిస్థితి ఏంటి అనే డౌట్ వచ్చింది. ఎనీవేస్ అది ఒక సెపరేట్ సెగ్మెంట్ అయినప్పుడు. సిగ్నేచర్ లో ఇంగ్లీష్ లెటర్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగులో సంతకం చేసే వాళ్ల పరిస్థితి ఏంటి, తెలుగు భాష సామాన్యంగా ఎలా ఉంటుందంటే కరెక్ట్ గా లైన్ మీద రాసే భాషలా ఉంటుంది. అది హిందీ భాష తీసుకున్నారనుకోండి, లైన్ కింద రాసే భాషలాగా ఉంటుంది. మీరు చిన్నప్పుడు హిందీ కాపీస్ చూస్తే గనక ఆ

పుస్తకాలు కూడా ఆ లైన్స్ అవి కూడా అలాగే ఉండేవి. ఇప్పటికీ అలాగే రాస్తారు ఆ భాషని. మరి దాని అనాలిసిస్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేను దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి, ఐ రియల్లీ వాంట్ టు నో. ప్రస్తుతానికి మన దగ్గర ఇంగ్లీష్ భాషలో ఏ విధంగా సంతకం చెయ్యాలి అనే దాని మీద రీసెంట్ గా నేను చూసిన ఒక పాడ్కాస్ట్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దట్ ఐ విల్ షేర్ విత్ యూ. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ మీ 972-636-1966 స్టూడియో నంబర్. అండ్ మీరు విన్న ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోంచి?

మనం కమర్షియల్ బ్రేక్ కి చేరువలో ఉన్నాం, తిరిగి కలుసుకున్నాక మాట్లాడుకుందాం. అయితే నేను ఇందాక అడిగాను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి ఏ మూవీలోంచి అని, అది చిన్నరాయుడు చిత్రం నుంచి. మన వెంకటేష్ గారు అండ్ విజయశాంతి గారు నటించిన మూవీ చిన్నరాయుడు చిత్రం నుంచి నేను మీకు ఆ సన్నివేశం వినిపించాను. అలాగే మరొక ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడిగాను, లెట్ అస్ గో దిస్ టైమ్ విత్ ఆప్షన్స్. సో ప్రశ్న ఏంటంటే, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ హ్యాజ్ నో బ్లడ్ వెజల్స్? నేను మీకు ఇస్తున్న ఆప్షన్స్ బ్రెయిన్, కార్నియా, హార్ట్, లివర్. బ్రెయిన్, కార్నియా, హార్ట్, లివర్, ఈ నాలుగిట్లో ఒకటైతే ఖచ్చితంగానండి. అసలు బ్లడ్ వెజల్స్ ఏ లేని హ్యూమన్ బాడీ ఏంటి, పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఏంటి తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మనం హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరింత మాట్లాడుకుందాం. ఐ జస్ట్ హ్యావ్ 30 seconds లెఫ్ట్. అయితే నేను ఎవరి గురించి మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారి హ్యాండ్ రైటింగ్ అంట ఎంత ఉంటుందంటే, ఇట్ విల్ బి లైక్ లార్జ్ అండ్ బోల్డ్ ఇనిషియల్ క్యాపిటల్స్ తో రాస్తారట ఆయన, అండ్ స్టైలిష్ ఉంటుంది.

0: అండ్ కమాండింగ్ గా ఉంటుంది, అండర్లైన్ ఉంటుందంట. సో ఇట్స్ లైక్ లార్జ్ అండ్ బోల్డ్. ఆయన ఏ కూడా బోల్డ్ గా రాస్తారు అమితాబ్, తర్వాత బచ్చన్ లో బి కూడా బోల్డ్ లెటర్ లో బిగ్ గా రాస్తారు. దట్ షోస్ లార్జ్ క్యాపిటల్స్ ఇండికేట్ సోషల్ ప్రామినెన్స్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th only on Radio Surabhi 107.9 FM HD3.
3: Oi, lunch ke kadkana veldamma?
4: Sorry, ee roju grocery day. First veggies konali, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి. దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110 Irving.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
12: Oi, biryani tintava?
13: Marchipoyava? I'm on a diet. Salad.
12: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
13: Inti rendu order chestunava?
12: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double ka meeta. Free.
13: Sharing is caring. Tell us,
12: M&M, 1900 Market Place Boulevard, Irving.

ఏ మూవీలోంచి ఈ పాట తెలుసా మీకు? మనందరికీ తెలుసు. షుడ్ ఐ టెల్ ఆర్ నాట్ అని నేను ఆలోచిస్తున్నాను, బట్ చెప్పేస్తాను. ఎందుకంటే చాలా మంది ఈ సినిమా చూసారో లేదో నాకు తెలీదు. హమ్ ఆప్కే హై కౌన్ చిత్రం నుంచి, మాధురి దీక్షిత్ సూపర్ హిట్, వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ అది. సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నేనే సమాధానం చెప్తాను. అదేంటంటే, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ నో బ్లడ్ వెసల్స్ అని అన్నప్పుడు, బ్రెయిన్, కార్నియా, హార్ట్, లివర్ వీటిల్లో నేను మీకు ఆప్షన్స్ ఇచ్చాను. ఐ డోంట్ థింక్ మనకు ఆన్సర్ వచ్చింది. ఇది కార్నియా అండి, ఐస్ లో ఉంటుంది కదా, మన కనుబొమ్మల్లో ఉండేది. ఇక్కడ వచ్చేసి, దిస్ ఇస్ ద ఓన్లీ లివింగ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ దట్ కంటెన్స్ అబ్సల్యూట్లీ నో బ్లడ్ వెసల్స్. ఎందుకు అంటే, ఇట్ మస్ట్ రిమైన్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ టు ప్రాపర్లీ రిఫ్రాక్ట్ లైట్ ఇన్ టు యువర్ ఐ. సో ఇట్ రిసీవ్స్ ఆక్సిజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ టియర్స్ అండ్ ద అదర్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు డూ, ఇట్ విల్ డూ. అది అన్నమాట, అంత సైన్స్ మనకు అక్కర్లేదు. సో ఇక్కడికి సరిపోయింది. ఓకే, మరి నేను హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నాను కదా, నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, హ్యాండ్ రైటింగ్ పరంగా మనము రాసినప్పుడు జే అండ్ జి అనే ఆల్ఫాబెట్స్ రాసినప్పుడు, అది స్మాల్ కేస్ లో రాసినప్పుడు ఎలా రాస్తామంటే, జే అనేది కిందకి ఇలా ఒక జగ్ జే హ్యాండిల్ అంటాము. జే అని చాలా చోట్ల వాడతాం, జేకి ఒక షేప్ ఉంటుంది. జే అని కిందకి రాసి పైన ఒక డాట్ పెడతాం కదా. సో ఆ డాట్ కి జే కి కూడా ఎక్కువ గ్యాప్ ఉండకూడదట. అండ్ జే అనేది రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఏ ఓపెన్ స్ట్రోక్. సో నా పేరు అంజనా, నేను ఎప్పుడు గుర్తించలేదు అలా జే అలా రాయకూడదని నాకు తెలీదు. కర్సివ్ రైటింగ్ రాసే వాళ్ళకైతే వేరే పద్ధతి. అయితే అలా రాసినప్పుడు జే అనేది స్ట్రైట్ గా జే జగ్ హ్యాండిల్ అలా వదిలేయకూడదు, కిందకు వచ్చి దాని ఒక సర్కిల్ లాగానో ఒక సంథింగ్ లైక్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ లైక్ ఎ లూప్. అది అలా అన్ఓపెన్ అంటే అన్ఫినిష్డ్ గా ఓపెన్ గా అలా ఉండిపోకూడదు. సేమ్ విత్ జీ అనే ఆల్ఫాబెట్ ని కూడా అలాగే రాయాలట. బట్ మనకి రెగ్యులర్ గా హ్యాండ్ రైటింగ్ అలా రాసామంటే మనం రాసే సెంటెన్స్ మొత్తం మారిపోతుంది కదా, ఎక్కడ అంటే దాని యొక్క బ్యూటీ పోతుంది కదా. ఎంత నీట్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళైనా ఇలా సడన్ గా ఇలాంటి మార్పులు మనం చేయలేము. అందులోనూ దే ఆర్ సేయింగ్ జే అండ్ జీ అనేవి మనం లైన్ కి కిందగా రాస్తాం కదా, అలా కాకుండా పైనే రాయాలట. ఐ డోంట్ నో అది ఎలా మనం ఫిట్ చేస్తామో, అది ప్రాక్టీస్ చేయడం మంచిది అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఎలా చేయాలి అంటే గనక, దానికి అక్కడ ఇక్కడ చేయలేనప్పుడు, ప్రతి దగ్గర మనం రాయలేము, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ రైటింగ్ లేదు మన దగ్గర, అయితే సిగ్నేచర్స్, వెన్ ఇట్ ఈస్ లైక్ యువర్ సిగ్నేచర్స్ దట్స్ వేర్ యు డూ ఇట్. అలా చేస్తే దాని యొక్క ఉపయోగం దానికి ఉంది అని అంటారు. అది దాని వంటి ఏంటంటే, దీస్ ఆర్ లైక్ సమ్ మిస్టేక్స్ యూజువల్లీ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు మిస్టేక్స్, ఎన్క్లోజింగ్ సర్కిల్స్ అనమాట. సో అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ జాయింట్ సర్కిల్స్ అరౌండ్ యువర్ నేమ్, అది కూడా ఉండకూడదు అని కూడా అంటారు.

అదండి. సో సిగ్నేచర్స్ లో, హ్యాండ్ రైటింగ్ లో సిగ్నేచర్స్ ఎస్పెషల్లీ అన్ని బోల్డ్ లెటర్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్ వాడి సిగ్నేచర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారట. ఎవరి స్టైల్ వాళ్ళది కదా. అయితే అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని, ఇట్స్ జస్ట్ జనరల్ సెయింగ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ హియర్, నేను ఇక్కడ అనలిస్ట్ కాదు, నేను విన్నదే చెప్తున్నాను. వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్, అంటే ఎలా అంటే నేను చెప్పిందే మీరు వినాలి అన్నట్టుగా, అంత మంచి స్ట్రాంగ్. అండ్ దే హ్యావ్ ఎ ఫోకస్ అండ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆల్సో. సరే, మరి సిగ్నేచర్స్ లో కొన్ని ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఎఫర్ట్ ఆల్, మీ ఆల్రెడీ మనం అలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఇప్పటికైనా నేర్చుకుని అవాయిడ్ చేయొచ్చేమో. నాకు బాగా నచ్చినది ఏంటంటే, సిగ్నేచర్ చేశాక ఒక పెద్ద లూప్ లాగా వేస్తాం కదా, లూప్ అంటే ఒక పెద్ద సర్కిల్ లాగా ఓవెల్ షేప్ లో అలా వేస్తారు చాలా మంది. దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అది ఇప్పుడు మనం ఉన్న సమయంలో అంత ఎక్కువ మాట్లాడుకోలేం. అయితే కింద ఒక లైన్ గీస్తారు, లైన్ గీసి డాట్లు అల్లి పెడతారు కదా, సో దానికి ఒక సెపరేట్ ఇది ఉంది. అయితే సిగ్నేచర్ అంతా అయిపోయాక ఒక ఫుల్ స్టాప్ పెడతారు చూడండి, దట్ దేసే, ఐ మీన్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ సెడ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు డూ దట్, షోస్ లైక్ నో వాట్ ఎవర్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్ ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్ అన్నట్టుగా, అలా పెట్టద్దు అని. ఐ డోంట్ నో వాట్

అదండి సిగ్నేచర్ పురాణం, నాకెంత తెలుసో అంత చెప్పాను. యాక్చువల్లీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మన సిగ్నేచర్ లో ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్, మన పేరుతో ఏదైతే ఆల్ఫాబెట్ స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అంజనా, అంజనా అనే ఆల్ఫాబెట్ లో ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం ప్రామినెంట్ గా రాయాలట. దాని ముందు వెనక అంత కర్సివ్స్, దాని వెనక దాని ముందు ఒక స్మాల్ లెటర్ అలా ఉండకుండా క్యాపిటల్ లెటర్ పెద్దగా చక్కగా అందంగా కనిపించేటట్టు రాయాలి అని. ఇప్పుడు నేనేం చేయలేనండి, మనలాగా చాలా మంది ఆల్రెడీ సిగ్నేచర్స్ మన పాస్పోర్ట్ లోను, మన డ్రైవింగ్ లైసెన్స్ లోను, ఇతరత్ర అన్ని డాక్యుమెంట్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి సిగ్నేచర్స్. ఇప్పుడు ఏం చేయలేం. మరి ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అంటారా, నాకు అనిపించింది అండ్ ఇది మన మెంటాలిటీకి సూట్ అవుతుంది, సెట్ అవుతుంది, చూపిస్తుంది అని నాకు తెలుసు ఆల్రెడీ, బట్ మనకు తెలియదు సిగ్నేచర్ ఫిక్స్ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు వాడచ్చు అంటే, అప్పుడప్పుడు ఎక్కడన్నా ఇతరత్ర ప్లేసెస్ లో మనం వాడే దగ్గర, చాలా చోట్ల వాడుతూ ఉంటాం, డాక్టర్ ఆఫీస్ కి వెళ్తే వాడతాము, లేకపోతే ఎక్కడన్నా ఇతరత్ర షార్ట్ సిగ్నేచర్ అని అడిగిన దగ్గర వాడుతాము, అఫీషియల్ సిగ్నేచర్ అని సెపరేట్ గా అడుగుతారు కూడా. సో అలాంటి దగ్గర ఎక్కడైనా సరే మనకి పాసిబుల్ ఉన్న దగ్గర మనం కరెక్షన్స్ చేసుకుని మనకి నచ్చినట్టుగా ఇలా మంచి సిగ్నేచర్ పెడితే మనకే మంచిట. ఐ ఫెల్ట్ గుడ్. సో మీ ఇష్టం, మీ చాయిస్ అదనమాట. సరే మరి శ్రావణ మాసం వచ్చేస్తోంది, శ్రావణ మాసంలో మీ చాయిస్ ఏంటి? మీరు గనక పండగ చేసుకుంటున్నారు, అందరినీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు, సెలబ్రేషన్స్ ఉన్నాయి అంటే ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లాస్టిక్ వినియోగం. నేను ప్రతి షోలో చెప్తాను, సారీ ఐ మైట్ రిపీట్ అని చెప్పి కూడా అడిగాను మిమ్మల్ని. అందులోనూ ఎస్పెషల్లీ పసుపు కుంక పొట్లాలు, వీటిని గనక మీరు అదిగో మనం ఇచ్చాం వాళ్ళు ఇచ్చారు అటు వెళ్ళి ఇటు వెళ్ళి అదిగో లూప్ లో ఇలాగే తిరుగుతుంటుంది అనమాట, ఆ ప్యాకెట్లు ఎవరు దేనికి ఉపయోగించకుండా మళ్లీ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి అది కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే లోపల ఎప్పటిదా అబ్బాయి, ఎందుకంటే వాటి మీద ఎక్స్పైరీ డేట్లు కూడా ఉండవు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటివి ఎప్పటికీ ఆపాలి అని, ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి, ధైర్యంగా మనకు మనమే చెప్పుకోవాలి దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్ అని. అయితే నాకు తెలిసి మా అమ్మ వాళ్ళు పాటించిన మెథడ్ ఏంటంటే, నిజంగా పసుపు కుంకాలు ఇవ్వాలి అనుకుంటే శ్రేష్టమైన పసుపు కుంకం చక్కగా కొట్టించి తెప్పించి చిన్న చిన్న పొట్లాలు, అది ప్లాస్టిక్ జిప్ లాక్స్ కాదు, చక్కటి పేపర్ లో చిన్న చిన్న పొట్లాల్లాగా కట్టి పసుపు అంటే

తెప్పి కుంకుమ టెక్కే అని రాసి మీరు శుభ్రంగా అందరికి ఇచ్చుకోవచ్చు. మా చిన్నప్పుడు అలాగే ఉండేదండి. ఏంటంటే అందరిళ్లకి వెళ్ళొచ్చాక ఆ నెక్స్ట్ డే పిల్లలకి పని ఏంటంటే అన్ని పసుపు పొట్లాలు ఓపెన్ చేసి ఒక డబ్బాలో వేయాలి, అన్ని కుంకుమ పొట్లాలు ఓపెన్ చేసి ఒక డబ్బాలో వేయాలి. ఎంత బాగుంది కదా ఆ పద్ధతి. అండ్ వి నో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఎలా వాడాలి అనేది తెలిసిపోయేది. ఇంట్లో రకరకాల వాటికి వాడేవాళ్ళు ఆ పసుపు కుంకాలని. ఇప్పుడు మనకి ఇస్తున్న ప్యాకెట్లు ఏమవుతున్నాయి, తెల్లారేసరికి మళ్ళీ అల్మరాలోకి చేరిపోతున్నాయి. సో లెట్స్ ట్రై టు బ్రింగ్ దట్ చేంజ్ ఫ్రమ్ నౌ దిస్ ఇయర్.

0: అదండి, నాకు నా షో అయ్యేలోగా మరి నా సిగ్నేచర్ కాన్సెప్ట్ ని అందుకుంటా అంటూ మన ఇక్బాల్ గారు జాయిన్ అయ్యారు షోలో. లాస్ట్ 5 మినిట్స్ లో ఇక్బాల్ గారు, వెల్కమ్ టు సూపర్ సండేస్.
1: సూపర్ సండేస్ అండి, మీరు సూపర్ సూపర్ సండేస్ లో యా సిగ్నేచర్ అంటున్నారు కదా,
0: మనము ఈ మధ్య వాడట్లేదు కదా, లెటర్ రాయడాలు, డైరీ రాయడాలు అవి కూడా మానేసాం. స్కూల్లో రాసింది మర్చిపోయాం, అయిపోయింది.
1: మనకు
0: మార్కులు దిద్దేశారు, పేపర్లు దిద్దేశారు, మార్కులు ఇచ్చేసారు, అయిపోయింది.
1: పీడిఎఫ్ డాక్యుమెంట్లు, ఈ డాక్యుమెంట్లలో కూడా మనం అది తీసుకునే వాడే ఫిక్స్ చేస్తాడు మనల్ని. మనం మన పేరు రాస్తే మన సిగ్నేచర్ వాడు ఇస్తాడు. అదెందుకు అర్థం కాదు.
0: సిగ్నేచర్స్ దాని మీద అనమాట. మొన్న ఒక పాడ్కాస్ట్ చూసాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అమితాబ్ బచ్చన్ గారి సిగ్నేచర్ అవ్వచ్చు,
1: ఎన్టీ రామారావు సిగ్నేచర్.
0: ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, మీరు వచ్చారు కదా చెప్పండి.
1: అసలు ఆ సిగ్నేచర్ ఎంత పొందిగ్గా ఉంటుంది చూసారు కదా, ఏంటి అమరావతి అలాంటివి.
0: అది సిగ్నేచర్ లోనే తెలిసిపోతుంది ఎట్లా అంటే, మేము ఇలా స్ట్రాంగ్, మేము ఇలా ఆర అంటే అంటారు కదా, మేము ఒక ప్రపంచాన్ని ఏలే వ్యక్తులము అన్నట్టుగా అది ఎక్స్ప్రెషన్ ఉంటుంది సిగ్నేచర్. అంటే వాళ్ళు ఫీల్ అవుతారని కాదు నేను చెప్పడం, సిగ్నేచర్ బట్టి మనం అనలైజ్ చేసుకోవడం.
1: అవును, అది మన సో అలాగే మనకు రేడియో సురభికి రేడియో సురభి సిగ్నేచర్ షో ఉంది ప్రతి సాటర్డే సండే. శ్రోతలందరికి తెలుసు అనుకుంటాను, బట్ జస్ట్ రిమైండర్
0: సిగ్నేచర్ షో అలా చెప్పారు. వెరీ గుడ్. సండే, సాటర్డే అండ్ సండే 10 AM to 1 PM
1: సిగ్నేచర్ షో, అది రేడియో సురభి యొక్క సంతకం.
0: మరి అసలు అదే ఒక డౌట్ అండి, నన్ను ఇంతకు శ్రోత కూడా అడిగారు, అట్టే వాడట్లేదు కదండి సిగ్నేచర్స్ అనేవి, మనం ఎక్కడ వాడుతున్నాం ఇవాళ రేపు అనేసి. మీరు అన్నట్టుగా సిస్టమ్ జనరేటెడ్ ఇనిషియల్స్, మనం ఓన్లీ టిక్ పెట్టడం, ఎస్ వి ఎక్నాలెడ్జ్ అని, అదండి అలా అక్కడ చొక్కుంటుంది, అలా అయిపోయింది పరిస్థితి. బట్ ఇతరత్ర వేరే ఎక్కడైనా మనం వాడతామంటారా అసలు?
1: అంటే చాలా చోట్ల ఇప్పుడు అంటే మామూలుగా ఏదో నామ్ కాస్తే సైన్ చేయాలి, డాక్టర్ దగ్గర ఇందాక అన్నారు కదా, డాక్టర్ దగ్గర సైన్ చేయాలి, ఇలా అక్కడ సైన్ ఇక్కడ కొన్ని చోట్ల కూడా ఇప్పుడు అవి వచ్చేసాయి కదా.
0: అంటే ఇన్ పర్సన్ మనం వెళ్ళినప్పుడు దేర్ జస్ట్ టేక్ అవర్ ఇనిషియల్స్, మొత్తం అన్ని సిగ్నేచర్ పెట్టే ప్లేస్ కూడా ఉండదు, జస్ట్ టేక్ యువర్ ఇనిషియల్స్. ఆ ఇనిషియల్స్ రాసినప్పుడు కూడా మనం చాలా ఈజీగా రాసిస్తాం కదా, పెద్ద ఆల్ఫాబెట్ ఫస్ట్ రాయమని అంటున్నారు. ఇట్స్ అ గుడ్ పాయింట్, ఐ లైక్ దట్ పాయింట్, సో ఐ షేర్ దట్ పాయింట్. అదండి, సరే మరి ఇంకొక పాట వినిపించేస్తాను, నేను సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. టాటా, బాయ్ బాయ్. మీరు విన్నారు ఇప్పటి వరకు సూపర్ సండే ప్రోగ్రామ్. తిరిగి కలుసుకుందాం వచ్చే వారం. అంతవరకు కీప్ లిజనింగ్. వచ్చేసారు మన ఇక్బాల్ గారు, నెక్స్ట్ షో కంటిన్యూ అయిపోతుంది.
1: నా షో పేరు చెప్పండి ఒకసారి, మీకు గుర్తుందా?
0: క్లియర్ గా ఇక్బాల్ తో ఆ రోజుల్లో, ఇంతకు ముందు రివర్స్ లో చెప్పేసాను మీ ట్యాగ్ లైన్ గుర్తుంది ఆ రోజుల్లో ఏంటి, అప్పుడు అందరిలాగే నేనే చిన్నపిల్లాడిని అని నేను చాలా కరెక్ట్ గా నేర్చుకున్నాను. ఇక్బాల్ తో ఆ రోజుల్లో షోకి ఆఫ్టర్ ద కమర్షియల్ బ్రేక్ అన్నమాట. సో ప్రస్తుతానికి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ అంజనా ఆర్జే.